ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 16వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీ సోమవారం నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 46 సెకండ్లైంది. శుభోదయం.

శివుడు లీలామయుడు, భోలాశంకరుడు. శివుణ్ణి తలుచుకుంటే మనసుకు ప్రశాంతత, శివాలయాన్ని దర్శిస్తే ఆత్మకు ఆధ్యాత్మిక అనుభూతి. ఈ సృష్టిలో శివమహిమాన్వితాలు ఎన్నో ఎన్నెన్నో. మహిమాన్వితుడైన ఆ స్వామి భూమి మీద అవతరించి భక్తుల అభీష్టాలను నెరవేర్చే కరుణామయుడుగా విరాజిల్లుతున్నాడు. అలా పరమేశ్వరుని లీలా విశేషాలతో ప్రసిద్ధిగా అంతిన క్షేత్రం కొలనుపాక శ్రీ సోమేశ్వరాలయం. వెయ్యి లింగాల సన్నిధిగా పేరొందిన ఈ అద్భుతమైన క్షేత్రాన్ని మనసారా దర్శిద్దాం నానోట ఈ పూట అర్చన క్షేత్ర దర్శనలో. మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది అర్చన సమయం. నేను ఆర్జే దీపికా.

కొలనుపాక శ్రీ సోమేశ్వరాలయం విశేషాలు తెలుసుకుంటున్నారు. ఇవాల్టి అర్చనా క్షేత్ర దర్శనిలో కొలనుపాక తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. జిల్లా ప్రధాన కేంద్రమైన భువనగిరి నుండి 30 కిలోమీటర్ల దూరంలో వరంగల్ హైదరాబాద్ మార్గంలో సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామం. ఈ గ్రామం చారిత్రాత్మక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. కోటొక్క లింగం, 101 చెరువు కుంటలున్నాయి ఈ ప్రాంతంలో. ముఖ్యంగా స్వయంభూలింగం వెలిసింది. శ్రీ సోమేశ్వర స్వామిగా అవతరించాడు. రేణుకాచార్యుని జన్మస్థలం సోమేశ్వరాలయం, వీరనారాయణ దేవాలయం, సాయిబాబావారి దేవాలయం, శ్రీ ఏణుకాయల్లమ్మవారి ఆలయం, ముఖ్యంగా జైన దేవాలయాలు, 21 రకాల మఠాలు, వీర శైవ ఆలయాలు ఈ క్షేత్రంలో ఉన్నాయి. ఇంకా చెప్తాను ఈ దేవస్థానం గురించి. అర్చన వింటున్నారు.

శ్రీ చండికాంబ సమేత సోమేశ్వర స్వామి ఆలయం భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తోంది. శ్రీ కొలనుపాక శ్రీ సోమేశ్వరాలయ విశేషాలు తెలుసుకుంటున్నాం అర్చన క్షేత్ర దర్శనంలో. ఇక్కడ ప్రధాన దైవం సోమేశ్వర స్వామి చండికాంబమ్మవారు. శివుడు అంటే నిరాకారం, నిర్గుణత్వం, అంతులేని చైతన్యం. ఆ శివతత్వాన్ని మనం లింగరూపంలో ఆరాధిస్తాం. శివలింగాన్ని చూస్తున్నప్పుడు మనలోని అహంకారాన్ని తగ్గించుకోవాలని, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని, జీవితంలో సత్యం ధర్మం వైపు నడవాలని గుర్తు చేసుకునే ఆధ్యాత్మిక అంశాలకు శివరూప ప్రతీకగా నిలుస్తుంది. శ్రీ చండికాంబ సమేత సోమేశ్వర స్వామి ఆలయ సముదాయంలోని సహస్రలింగ సంప్రదాయం కారణంగా ఈ ఆ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఒకే పవిత్ర ప్రాంగణంలో అనేక లింగాలను దర్శించుకునే అవకాశం ఉంది భక్తులకు. ఈ ప్రాంతంలో ఇది ఒక ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పబడుతుంది. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ రెండు భక్తి గీతాల అనంతరం.

ఒకే చోట కోటి శివలింగాలు దర్శనమిచ్చే కొలనుపాక శ్రీ సోమేశ్వరాలయ విశేషాలు తెలుసుకుంటున్నారు అర్చన క్షేత్ర దర్శనిలో. సుమారు 4000 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ శైవక్షేత్రం, ఇక్కడ ప్రతిష్ఠించబడిన కోటి శివలింగాలు భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తుంది. అత్యంత అద్భుత ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయంలో కోటి లింగాలలో 1000 లింగాలు తక్కువ కావడంతో ఒకే శివలింగంలో 1000 లింగాలను ఖర్జూర ఆకారంలో ప్రతిష్ఠించారట. కొలనుపాకలోని సోమేశ్వర ఆలయం చాళుక్య కాకతీయ కాలాల కళా ప్రభావాలను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సోమేశ్వర ఆలయం శైవ ఆలయాలు మఠాలతో కూడిన చారిత్రక సముదాయంగా గుర్తించబడింది. ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు, అక్కడ ఉండే కోటి లింగాలు మళ్లీ మళ్లీ ఈ ఆలయానికి వెళ్లాలనే ఆలోచన కల్పిస్తుంది ఈ దేవస్థానం. ఇంకా తెలుసుకుందాం ఈ ఆలయం గురించి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది అర్చన సమయం.

కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం ఇవాళ్టి అర్చన క్షేత్ర దర్శినిలో. ఈ స్థలానికి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, వీరశైవ సంప్రదాయం తెలంగాణ హెరిటేజ్ శాఖ ప్రకారం సాహిత్య సంప్రదాయంలో కొలనుపాకకు వీరశైవ సంత్ రేణుకాచార్యుల జన్మస్థలంగా పేర్కొంటారు. స్వయంభూలింగం నుండి ఉద్భవించారని, అనంతరం ఆధ్యాత్మిక బోధన చేసి తిరిగి ఆలింగంలోనే లీనమయ్యారని స్థలపురాణం చెబుతుంది. భక్తి మార్గంలో కొన్ని కథలు చరిత్రను చెబుతాయి, మరికొన్ని కథలు విశ్వాసాన్ని చెబుతాయి, ఇంకా కొన్ని కథలు మనకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తాయి. రేణుకాచార్యుల కథ కూడా అలాంటి ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక భాగమే. శ్రీ సోమేశ్వర ఆలయానికి సమీపంలో ఒక మ్యూజియం ఉంది. 1970లో ఏర్పాటు చేశారు దీన్ని. సోమేశ్వర స్వామి శివలింగంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు ఈ ఆలయంలో. నిత్యం ఆలయంలో ధూప దీప నైవేద్యాలతో శాస్త్రోత్తకంగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. సోమేశ్వర స్వామి ఆలయానికి అతి సమీపంలో 2000 ఏళ్ల చరిత్ర కలిగిన శ్వేతాంబర జైన దేవాలయం కూడా ఉంది. ఈ చరిత్రకు శివనామస్మరణం, పాప విమోచనం, శివదర్శనం, జన్మ ఫలితం, చరిత్రకు చిరునామా, శైవ భక్తికి నిలయం, శిల్పకళలకు సాక్ష్యం కొలనుపాక శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం. వీలు కుదిరినప్పుడు మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించండి. సర్వీ చినహా సుఖినుభవంతో. మరి ఇది ఇవాల్టి అర్చన క్షేత్ర దర్శిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: ఈరోజు ఉదయం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో పంచాయతీరాజ్ యాక్ట్ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: మా శ్రోతలకు గమనిక, ఈరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇంకా సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఐపీఎస్ అధికారి శ్రీ వివి శ్రీనివాసరావు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ గారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు, దూర ప్రాంతాల వారైతే 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324484 2324484386 2970433 మరో నంబరు 2970473 5. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణలో ఉంటుంది. ఈ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు.
2: We are happy to share this information with our esteemed listeners.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి

0: బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మా శ్రోతలకు గమనిక, పెన్ను పేపరు దగ్గరలో ఉంచుకోండి, ఎందుకంటే ఈ అంశం మీకు చాలా ఇష్టమైన కార్యక్రమం కాబట్టి. జనరంజన్లో మీరు కోరిన పాటలు మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ కూడా పంపించవచ్చు. లేఖలు పంపించాల్సిన మా చిరునామా వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. మరి ఇమెయిల్ అడ్రస్ హలో వివిద్ భారతి హైదరాబాద్ hyd@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా ఇమెయిల్ ద్వారా కూడా ఆకాశవాణికి పంపించండి. ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 తెలుగులో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6 చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఇక వార్తల వివరంగా, గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు.
3: अलग अलग देशों में मंदिरों की प्राण प्रतिष्ठा होती है तो वहां भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ साथ ही जाते हैं और भारत का विचार कहता है समानम मनः सह चित्तमेषां, अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े. इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है.
2: విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న గౌహతిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక ప్రవర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో పెరుగుతున్న మహిళల విజయాలను ప్రస్తావిస్తూ, దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా నారీశక్తికి ప్రతీకగా అభివర్ణించారు. మహిళలకు సరైన విద్యను, అవకాశాలను అందించడం ద్వారా వారు స్వయం శక్తితో నిలదొక్కుకోగలరని, అదే నిజమైన సాధికారత అని పేర్కొన్నారు. డ్రగ్స్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, కుటుంబం సహాయంతో యువత వాటికి దూరంగా ఉంటూ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ చెప్పారు.
4: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
2: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారని పేర్కొంది. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వకమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంఫాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంఫాల్ను సందర్శిస్తారు. అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నిన్న హర్యానాలోని పంచకులలో ఒక జాతీయ కార్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వ విధానం ఏ ఒక్క నిర్దిష్ట జాతికి పరిమితం కాకుండా సమగ్ర జీవావరణ వ్యవస్థ ఆధారిత నమూనాపై ఆధారపడి ఉందని అన్నారు. భారత్ వివిధ రాబందు జాతుల పరిరక్షణకై చురుకుగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబందుల కోసం సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసి అడవిలో ఈ జాతుల పరిరక్షణకు సహాయపడే సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ది చేయాలని భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిపోయిన ఘటనపై మెజిస్ట్రేట్ విచారణ జరపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఘటనా స్థలం పరిశీలన, ప్రాథమిక అంచనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఘోర ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా నిన్న రాత్రి ఘటనా స్థలంలో మరో మృతదేహం లభ్యం కావడంతో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. ఘటనా స్థలంలో గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందం, ఢిల్లీ పోలీసులు, ఇతర సంస్థల బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్తో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సహకారాలు అందిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. మరోవైపు ఢిల్లీ మేయర్ ప్రవేశ్ వాహి మాట్లాడుతూ, 4 అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను తక్షణమే మూసివేస్తామని తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని తక్షణమే తొలగిస్తామని పేర్కొన్నారు. ఇస్రోను ప్రైవేటీకరించడానికి, దాని పాత్రను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం తప్పుడు సమాచారంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పష్టతనిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించడం లేదని, తమ ప్రాముఖ్యతను కూడా తగ్గించబోమని ఇస్రో సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం పరిశ్రమలు తమ సాంకేతికతలు సామర్థ్యాలను అభివృద్ది చేసుకుంటున్న సందర్భంలో భారత అంతరిక్ష కార్యక్రమం తదుపరి తరంపై ఇస్రో మరింత బలంగా దృష్టి పెట్టేలా చేయడమేనని ఇస్రో తెలిపింది. రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధి వెలుపల ఒక కొత్త నిర్బంధిత మండలాన్ని ప్రకటించనున్నట్లు ఇరాన్ భద్రతా అధికారి ప్రకటించారు. తమతో సమన్వయం లేకుండా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మేజర్ జనరల్ మొహేన్ రిజా మాట్లాడుతూ, ఈ నిర్బంధిత ప్రాంతం అమెరికా నౌకాదళం దిగ్బంధన రేఖ నుంచి ప్రారంభమై పర్షియన్ గల్ఫ్లోని కొన్ని భాగాల వరకు విస్తరిస్తుందని తెలిపారు. ఇరువైపుల నుంచి జలసంధి వైపు కదిలి ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు ఆంక్షలను ఎదుర్కొంటాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడీ చైనాకు చెందిన హేజీ టింగ్ రెన్ జియాంగ్లుయులను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడీ 2వ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి, థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రిన్ అయ్యూబ్, టాన్వీ కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. నిన్న తాష్కెంట్లో జరిగిన ఫుట్బాల్ చివరి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. గత 20 ఏళ్లలో భారత్ తొలిసారిగా ఏఎఫ్సీ అండర్-20 ఆసియా కప్ ప్రధాన టోర్నమెంటుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్స్లో భారత్కు ఇది 2వ విజయం. ఈ విజయంతో జట్టు 3 మ్యాచ్ల నుంచి 6 పాయింట్లను సాధించింది. రాబోయే 2 రోజులు

0: లో బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తా ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహేలలో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యాసంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు విందాం ఇది మన చట్టం, పంచాయతీరాజ్ యాక్ట్. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో పంచాయతీరాజ్ యాక్ట్ గురించి తెలియజేయడానికి ప్రముఖ అడ్వకేట్ ఆర్ భగవంత్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భగవంత్ రెడ్డి గారు.
1: నమస్కారం సార్.
0: పల్లెటూళ్ళే మన దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు అని బలంగా నమ్ముతాం మనం. ఇలాంటి పల్లెటూళ్ల నిర్వహణ గాని అక్కడ ఉండే అధికారాలని బలోపేతం చేస్తూ దేశ అభివృద్ధికి పాటుపడడానికి ఈ పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకురాబడింది కదండి. గ్రామాభివృద్ధికి ఏ అధికారులు గ్రామ స్థాయిలో ఉంచారు ఈ చట్టం ప్రకారం?
1: ఈ చట్టం ప్రకారం ఒక గ్రామానికి సర్పంచి, ఎంపీటీసి, పంచాయతీరాజ్ సెక్రటరీ ముగ్గురు ఇంపార్టెంట్. ప్రతి గ్రామానికి ముగ్గురు ఉంటారు.
0: వీరి విధులు, వీరి పట్ల ఉండే బాధ్యతల గురించి తెలియజేయండి.
1: ముఖ్యంగా సర్పంచి మెయిన్ పర్సన్ విలేజ్ కి, ఊరి డెవలప్మెంట్ గురించి గాని, డ్రైనేజ్ గురించి గాని, వెల్ఫేర్ గురించి గాని మెయిన్ సర్పంచ్.
0: ఓవరాల్ గా ఆ గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ అంతా కూడా సర్పంచ్ పర్యవేక్షణలో జరుగుతుంది.
1: సర్పంచ్ పర్యవేక్షణలో జరుగుతుంది. ఫస్ట్ సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ మండలానికి ఒక మండల పరిషత్ ఉంటుంది. దాంట్లో రిప్రజెంటేషన్ ఉంది ఆయన,
0: పబ్లిక్
1: రిప్రజెంటేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విలేజ్. గవర్నమెంట్ కు, విలేజ్ కి బెనిఫిట్స్ అంటే ఏమన్నా విలేజ్ ప్రాబ్లమ్స్ చెప్పనీకే ఆయన మండల పరిషత్లో రిప్రజెంటేషన్ చేస్తారు.
0: గ్రామానికి సంబంధించిన అవసరాలని రిప్రజెంట్ చేయడానికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ గ్రామం నుంచి రిప్రజెంటేటివ్ గా ఎంపీటీసీ ఉంటారు.
1: ఎంపీటీసీ ఆన్ మండల పరిషత్ రిప్రజెంటేషన్ ఉంటాడు. తర్వాత పంచాయతీరాజ్ సెక్రటరీ ఆయన అఫీషియల్ గవర్నమెంట్ ఆఫీస్. ఆయన డెత్ సర్టిఫికేట్ గానీ, బర్త్ సర్టిఫికేట్ గానీ, మిగతా ఏమైనా అఫీషియల్ గవర్నమెంట్ నుంచి ఏమేమి ఫండ్స్ వస్తున్నాయి, వల్ల విలేజ్ లో మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరీ 3 మంత్స్ కు ఒకసారి కంపల్సరీ గ్రామసభ పెట్టాలి, అది సర్పంచ్ డ్యూటీ. వెల్ఫేర్ ఆఫ్ ద విలేజ్
0: ఇందులో ఎలా నిర్వహిస్తారంటే, ఎవరెవరి ద్వారా గ్రామ ప్రజల్ని ఆ గ్రామ సభకు వచ్చేటట్టుగా, అంటే గ్రామ సభలో సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీరాజ్ సెక్రటరీతో పాటు ఎవరెవరు పాల్గొనవచ్చు, ఏ సందర్భంలో ఎక్కడ వీటిని నిర్వహిస్తారు?
1: గ్రామ సభను, గ్రామ సచివాలయం అని ఉంటుంది, అక్కడ మెంబర్స్ ఉంటారు, వార్డు మెంబర్స్ ఉంటారు, ప్లస్ సర్పంచ్. విలేజ్ ఒకరోజు ముందు ప్రజలకు చెప్పి చాటింపు చేస్తారు. చాటింపు చేసి గ్రామ సభ ఉంది, రేపు రండి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి, మీరు సర్పంచ్ దృష్టికి, పంచాయతీరాజ్ సెక్రటరీ దృష్టికి తీసుకురండి, తీసుకొస్తే మేము దాన్ని సాల్వ్ చేస్తాం.
0: అంటే ప్రాబ్లమ్స్, అలాగే పెండింగ్ లో ఉన్న
1: పనులు ఏవైనా,
0: రోడ్లు గానీ, పారిశుద్ధ్యం సంబంధించిన విషయాలు గానీ, డ్రైనేజ్ గానీ,
1: అవును,
0: అలాగే ఆ ఊర్లో నివసించే పిల్లల ఎడ్యుకేషన్ అవసరాలను కూడా ఆ సభలో
1: చర్చించు. గ్రామ సెక్రటరీ ఎజెండా తయారు చేస్తారు, ఆ ఎజెండా ప్రకారం గ్రామ సభలో డిస్కస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు.
0: అలా గ్రామసభ నిర్వహించిన తర్వాత ఆ సభలో తీసుకున్న తీర్మానాలన్నీ రైటింగ్ లో పెడతారా?
1: వ్రాతపూర్వకంగా పెడతారు. పంచాయతీ సెక్రటరీ ఆ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తారు.
0: గ్రామసభ నిర్వహించారు.

0: నిర్వహిస్తానంటున్నారు కదండి. గ్రామ సభ నిర్వహించేటప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీరాజ్ సెక్రటరీతో పాటు ఎవరెవరిని ఆ సభకు ఆహ్వానిస్తారు, పిలుస్తారు?
1: గ్రామ సభకు వార్డు మెంబర్స్, సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ సెక్రటరీ ప్లస్ విలేజ్ ప్రజలకు కూడా ఒక రోజు ముందు చాటింపు చేసి ప్రజలకు తెలియజేయాలి. రేపు గ్రామ సభ ఉంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమున్నా ఒడకంగా వచ్చి చెప్పండి అని ఒక రోజు ముందు చాటింపు చేయాలి.
0: ఇలా సభ నిర్వహించి గ్రామానికి సంబంధించిన సమస్యలు, పనులు విచారించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ తీర్మానం గాని ఈ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా లిఖిత పూర్వకంగా పొందుపరుస్తారా?
1: కంపల్సరీ రికార్డ్ మెయింటైన్ చేయాలి. పంచాయతీరాజ్ సెక్రటరీ కంపల్సరీ రికార్డ్ మెయింటైన్ చేస్తుంది. ఎజెండా ప్రకారం రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఆ రికార్డ్స్ ప్రకారం పనులు చేయాల్సి వస్తుంది.
0: అంటే అవసరం నిమిత్తము రోడ్డు వేయించడము, డ్రైనేజ్ చేయడము, ఎక్స్ట్రా ఫండ్స్ అవసరం పడ్డప్పటికీ కూడా ఈ గ్రామ సభలో తీసుకున్న తీర్మానం మేరకు రిప్రజెంటేషన్ పై అధికారులకు చేరవేయాల్సి ఉంటుంది.
1: కంపల్సరీ గవర్నమెంట్ కు ప్రపోజల్ రిప్రజెంటేషన్ పెడితే సర్పంచ్ గాని పంచాయతీరాజ్ సెక్రటరీ గాని ఫండ్స్ గురించి రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే కన్సల్ట్, ఎమ్మెల్యే కన్సల్ట్ కలెక్టర్ పెడితే ఆ ఫండ్స్ ఏమన్నా వస్తాయి కదా, వచ్చినప్పుడు దాని డెవలప్మెంట్ కు ఉపయోగించాలి.
0: భగవంత్ రెడ్డి గారు, ఒకవేళ గ్రామానికి సంబంధించిన పనుల్లో ఆటంకం జరిగి లేదంటే వచ్చిన ఫండ్స్ ని సరిగ్గా వినియోగించకుండా చేయవలసిన పనులు సరిగ్గా చేయడం లేదు అన్న భావన కలిగినప్పుడు ఒక పౌరుడు ఏ రకంగా స్పందించాల్సి వస్తుంది, ఎవరిని ఆశ్రయించాలి?
1: ఎక్కడైనా ఇక విలేజ్ లో ఏదైనా మిస్ అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్, అంటే ఫండ్స్ ఏమైనా మిస్యూజ్ చేసినప్పుడు సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని పంచాయతీరాజ్ సెక్రటరీ ఎవరైనా సరే కంపల్సరీ కోర్టుకోవచ్చు, లేకపోతే కంప్లైంట్ ఇవ్వచ్చు, కలెక్టర్ గారికి కంప్లైంట్, లేకపోతే కోర్టు కూడా పోవచ్చు. మిస్ అప్రాపరేషన్ ఫండ్స్
0: ఖచ్చితంగా దుర్వినియోగం జరిగింది అని తెలిస్తే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడము లేదా నేరుగా కోర్టును కూడా
1: ఆశ్రయించవచ్చు.
0: ముఖ్యంగా ఈ దుర్వినియోగం జరిగిందో లేదంటే చేయవలసిన పనులు సరైన సమయంలో చేయడం లేదు అన్న భావన కలిగినప్పుడు అటు కలెక్టర్ గాని లేదంటే కోర్టు గాని వెళ్లే ముందు ఆధారం కావాలి మనకి.
1: కంపల్సరీ పేపర్ మీద సరే ఫ్రాడ్ జరిగింది అంటే ప్రూఫ్ అనేది ఉండాలి. విట్నెస్ అంటే డాక్యుమెంట్, ఏదైనా డాక్యుమెంటేషన్ ఉంటేనే కదా మనకు ఫ్రాడ్ జరిగిందని తెలిసేది. మనకు
0: ఆ డాక్యుమెంట్ ఎలా సంపాదించాలి?
1: ఆర్టీఏ ప్రభావం ఉంది కదా, ఈ మధ్య యాక్ట్ ఉంది కదా, యాక్ట్ ప్రకారం మనం తీసుకోవచ్చు. ఏ డాక్యుమెంట్ అనేది తీసుకోవచ్చు మనం.
0: రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరికి అప్లై చేయాల్సి ఉంటుంది?
1: ఆ కన్సర్న్ పంచాయతీరాజ్ సెక్రటరీ అనుకో, లేకపోతే కలెక్టరేట్ సెపరేట్ వింగ్ ఉంటుంది, ఒకటి ఆర్టీఏ వింగ్ ఉంటుంది కాబట్టి ఆ వింగ్ అప్లై చేసి తీసుకోవచ్చు ఆ డాక్యుమెంట్స్.
0: పనులకు సంబంధించిన నిధులు ఎంత శాంక్షన్ చేయబడ్డాయి
1: మొత్తం దాంట్లో రికార్డ్ ఉంటుంది. ప్రతి విలేజ్ రికార్డు కలెక్టర్ ఆఫీస్ లో ఉంటుంది, అక్కడనే ఆర్టీఏ ఆఫీస్ కూడా ఉంటుంది సెపరేట్, అక్కడ అప్లై చేసి తీసుకోవచ్చు మీరు.
0: సో మనము ఆ సంబంధిత డాక్యుమెంట్స్ చూసి తీసుకుని వాటిలో ఉండే వ్యత్యాసాలు గమనించి ఆ తర్వాత మనం అప్పీల్ కోసం కలెక్టరేట్ గానీ లేదంటే కోర్టు గానీ వెళ్లడం జరుగుతుంది.
1: జరగవచ్చు. ఎవరైనా ఆ విలేజ్ సంబంధించిన వ్యక్తి ఏదైనా డాక్యుమెంట్ తీసుకుని అక్కడ ఫ్రాడ్ జరిగిందని చెప్తే, మిస్ అప్రోప్రియేషన్ జరిగిందని ఎవిడెన్స్ ఉంటే కంపల్సరీ కలెక్టర్ అప్లై చేయొచ్చు. కలెక్టర్ యాక్షన్ తీసుకోకపోతే కోర్టు పోవచ్చు.
0: ముఖ్యంగా గ్రామాభివృద్దిలో కేవలం ప్రభుత్వానిదే పాత్ర కాకుండా ప్రజలది కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. అభివృద్దికి ఒక చట్టం చేయడమే విషయం కాదు, చట్టాన్ని అమలు పరచాలంటే ప్రజా పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది.
1: అది కూడా ఇంపార్టెంట్, ప్రజల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. విలేజ్ లో సర్పంచ్ తో పాటు అఫీషియల్ తో పాటు ప్రజల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ డ్రైనేజ్ ఉంది, క్లీనింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇంపార్టెంట్. ప్రజల పాత్ర ఉంటేనే ఏదైనా సాధ్యం.
0: ఒకవేళ ఆ ఊర్లో ఇవ్వబడిన ఫండ్స్ పట్ల సరైన న్యాయపరమైన పనులు జరగలేదు అన్నప్పుడు మీరు అన్నట్టుగా అప్పీల్కి వెళ్తే ఏ రకమైన న్యాయం జరుగుతుంది అంటారు?
1: కంపల్సరీ ఎవరైనా ప్రజలు కలెక్టర్ ఫస్ట్ రిప్రజెంటేషన్ పెట్టాలి. ఫస్ట్ కలెక్టర్ ఇస్ ద కంప్లైంట్ అథారిటీ. అతను ఏమైనా యాక్షన్ తీసుకోలేదనుకో తర్వాత కోర్టుకోవచ్చు. కలెక్టర్ 99% యాక్షన్ తీసుకుంటాడు. ఈయన ఎనీ ప్రెషర్ తోటి తీసుకోలేదంటే కోర్టుకోవచ్చు.
0: అంటే ఇలా దుర్వినియోగానికి పాల్పడిన వారి పట్ల ఏ రకమైన శిక్ష విధిస్తుంది?
1: చట్ట ప్రకారం మిస్ అప్రోప్రియేషన్ ఫండ్ అంటుకో డబ్బులు దుర్వినియోగం చేసిన అనుకో ఆ చట్ట ప్రకారం అప్లికబుల్ అయితే దాని ప్రకారం శిక్ష కంపల్సరీ వేయాల్సింది.
0: అడ్వకేట్ భగవంత్ రెడ్డి గారు, ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలాంటప్పుడు అసంపూర్ణ విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించి తొందరపడి పబ్లిక్ లో ఆ పర్టికులర్ గ్రామ పంచాయతీలో ఎదుటి వారి పట్ల దూషణ భూషణలు చేస్తూ సమాజంలో గనక వారిని నిందారోపణ చేసినట్లయితే ఆధారం లేకుండా అలాంటి వారి పట్ల ఏ రకమైన చర్యలు తీసుకుంటారు?
1: కంపల్సరీ ఎవిడెన్స్ ఉంటే కంపల్సరీ నిందారోపణ చేసినప్పుడు తప్పు అని తెలిసినప్పుడు కంపల్సరీ కొట్టుకుపోయి న్యాయం అడగొచ్చు.
0: అంతేగాని చెప్పుడు మాటలు విని తొందరపడి నిందారోపణ చేసినట్లయితే ఇలా చేసిన వాళ్ల పట్ల చర్యలు జరుగుతాయి.
1: వితౌట్ ఎవిడెన్స్, ఆధారం లేకుండా సీరియస్ అలిగేషన్ చెప్పుడు కూడా చేయకూడదు. చట్ట ప్రకారం ఎవిడెన్స్ ఉంటే, సాక్ష్యం ఉంటేనే నువ్వు అలిగేషన్ చేయాలి.
0: అలా తప్పుడు

0: అభియోగాలు మోపినప్పుడు వాళ్ళ డిఫేమేషన్ కేసు గానీ లేదంటే వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం
1: అన్ని చర్యలు తీసుకో, డిఫేమేషన్ గానీ ఏదైనా తీసుకోవచ్చు. ఎప్పుడైనా కంప్లైంట్ చేసినప్పుడు విట్నెస్ ఆధారాలు కంపల్సరీ ఉండాలి. ఎవరైనా సరే ఎవిడెన్స్ ఉంటేనే, కరెక్ట్ ఎవిడెన్స్ ఉంటేనే నువ్వు కోర్టుకు గానీ దానికైనా సబ్మిట్ చేయడానికి వస్తుంది. ఎవిడెన్స్ లేకుండా ఎవరి మీద అనవసరమైన ఆరోపణ చేయకూడదు.
0: ఈ పంచాయతీ సెక్రటరీ గారి అధికారాలు విధులు గురించి కొంచెం తెలియజేయండి.
1: పంచాయతీరాజ్ సెక్రటరీ గారు విలేజ్ లా గవర్నమెంట్ అఫీషియల్. ఆమె ఏమన్నా మీటింగ్లు కానీ ఏమైనా జరిగినప్పుడు నోటీస్ ఇవ్వాలి కంపల్సరీ ప్రజలకు, అంటే గ్రామ సభ గారు ఒక నోటీస్ పెట్టాలి ఒక రోజు ముందుగానే. తర్వాత బర్త్ సర్టిఫికెట్ కానీ, డెత్ సర్టిఫికెట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ ఆమెనే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. వితిన్ 1 ఇయర్ అయితే సెక్రటరీ ఇవ్వాలి, ఆఫ్టర్ 1 ఇయర్ ఆర్డి ఆర్ కోర్ట్. వితిన్ 1 ఇయర్ ఈమెకు డెత్ సర్టిఫికెట్ కానీ, బర్త్ సర్టిఫికెట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ, ఈ 3 సర్టిఫికెట్ వాళ్లే జారీ చేయాలి, గ్రామ సెక్రటరీ జారీ చేయాల్సి వస్తుంది.
0: మామూలుగా మనం గమనిస్తుంటాము ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో ఏదైనా సామాజిక పరమైన అంశాల పట్ల డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినట్లయితే సర్పంచ్ గారి దగ్గరే సెటిల్ అవుతుంటాయి. సో ఇలా గ్రామంలో శాంతి భద్రతలు సామరస్యత కాపాడడానికి కూడా సర్పంచ్ పట్ల ఏదైనా బాధ్యత గానీ వాళ్ళకి ఏమైనా అధికారాలు ఉన్నాయంటారా?
1: సర్పంచ్ గారికి కొన్ని అధికారాలు ఉన్నాయి, కొన్ని మైనర్ ఇష్యూస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఇష్యూస్ ఆయనకు పవర్స్ ఉంటాయి, ఆయన డిసైడ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఆయన కొన్ని పవర్స్ ఉన్నాయి సర్పంచ్ గారికి,
0: అంటే పెద్దల సమక్షంలో నిర్ణయించబడి ఆమోదయోగ్యంగా ఇరుపక్షాలు అంగీకరించినట్లయితే సర్పంచ్ గారి ముందు రాయించుకున్న రాతపత్రం కూడా చెల్లుబాటు
1: అవుతుంది. ఇద్దరు మధ్యలో కూర్చొని అందరు సంబంధం కూర్చొని ఆయన పంచాయతీ పెట్టి విలేజ్ లా ఇద్దరు కలిసి రాసుకుంటే కాంప్రమైజ్ ఏమన్నా చేసుకున్నారంటే చట్టబద్దంగా వ్యాల్యూ.
0: ఇప్పుడు మీరు అన్నారు భగవంత్ రెడ్డి గారు, ఏదైనా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైనా డిస్ప్యూట్ గానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు తొలుత గ్రామ సభలో చెప్పాలి, ఆ తర్వాత అక్కడ సరైన న్యాయం జరగలేదన్నప్పుడు కలెక్టర్ గారికి విన్నవించుకోవాలి, కలెక్టర్ గారి నుంచి విన్నవించిన తర్వాత కూడా వాళ్లకు సరైన న్యాయం జరగలేదనిపిస్తే కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ ఇలా కోర్టుకు వెళ్లి ఒక అడ్వకేట్ ని పెట్టుకుని కోర్టులో పోరాడడానికి శక్తి లేని వారు ఎవరిని ఆశ్రయించాలంటారు?
1: వాళ్ళకి సపరేట్ కోర్ట్ అడ్వకేట్ పెట్టుకునే అవసరం లేదు. కొన్ని కేసులలో లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది, సపరేట్ వింగ్ ఉంటుంది. వాళ్ళు పర్సనల్ గా పోవచ్చు, పర్సనల్ గా ఆర్గ్యూ చేసుకోవచ్చు, లీగల్ సర్వీస్ అథారిటీ కూడా అప్రోచ్ కావచ్చు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ని అపాయింట్ చేసి అడ్వకేట్ కు ప్రభుత్వం ఫీజు గానీ మిగతా ఏమన్నా అడ్వకేట్ గారు గవర్నమెంట్ పే చేస్తుంది.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు భగవంత్ రెడ్డి గారు. గ్రామంలో ఉండే ప్రతి పౌరుడు చైతన్యవంతుడై గ్రామాభివృద్ధికి తోడ్పడడానికి అటు గ్రామ సభలో పాల్గొని ఆ సమస్యలు చర్చించి అక్కడ న్యాయం జరగకపోతే అప్పీల్గా అంటే ఉన్నతాధికారులను కానీ తప్పని పరిస్థితుల్లో కోర్టును కూడా ఆశ్రయించేసి గ్రామానికి సంబంధించిన అభివృద్ధిని సాధించుకోవాలని తెలియజేశారు. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు ఇది మన చట్టం కార్యక్రమంలో పంచాయతీరాజ్ యాక్ట్ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంతరెడ్డి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకుసారి.

మా శ్రోతలకు గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇంకా సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఐపీఎస్ అధికారి శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ గారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు దూర ప్రాంతాల వారైతే ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 23244834 23244836 29704324 మరో నంబరు 29704735

0: ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

కమ్మని పాటల ఖార్కానా జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. దుర్గానగర్ జయాగూడ శ్రోతలు ప్రేమ్ కుమార్, శ్రీలత, ప్రణీత్, భవ్యశ్రీ, మన్విత్, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, శ్యామ్, మనోజ్ కుమార్, భానుశ్రీ, కనిష్క, ప్రవీణ్, అలాగే కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, అలాగే రాజాజీనగర్ బెంగళూరు నుండి విమర్శ్, పూర్విక్, విస్మయ, పూజ, లీల, అజయ్, యతీష్, లిఖిత వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. మంగమ్మ గారి మనవడు చిత్రం కోసం పి భానుమతి, వాణిజయరం ఆలపించిన గీతం, సిఎన్ రెడ్డి గేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. భువన్గిరి అర్బల్ కాలనీ నుండి కవిత, కల్పన, కళ్యాణి, క్రాంతి, సత్యం, ఇంకా ఉదాన్ పోచంపల్లి శ్రోతలు మాధవి, ఆంజనేయులు, అలాగే భువన్గిరి మండలం రాయగిరి నుంచి మాదాసు సత్యనారాయణ, కవిత, అలాగే పటాంచెరు నుండి స్వరాగిణి రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లతా, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్విక్ రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది సభాష్ పాపన్న చిత్రం కోసం ఘంటసాల పి సుశీల అల్పించిన గీతం. సంగీతం ఎస్పి కోదండపాణి.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వావ్,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: ఆరోగ్య జీవనం.
2: మధురమైన మనసుతో చేపాటలు, జననిజని శ్రోతలు కోరిన సినీగీతలు. వైజాగ్ ఐటీఐ జంక్షన్ ఎం ప్రతాప్ గారి కోసం, అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం శ్రోతలు దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, వాణి, నవీన్, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్విత్, ఇంకా మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, వరలక్ష్మి, మాధవి, అలాగే కీసర మండలం ఔటర్ రింగ్ రోడ్ నుంచి బాబూరి సదానందగౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, వీళ్లందరి కోసం వచ్చేస్తుంది మహాబలుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. ఆరుద్ర రచన, ఎస్పి కోదండపాణి సంగీతం.
5: ఏమే ఒప్పుల కుప్ప.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మా శ్రోతలకు గమనిక. జనరంజన్లో మీరు కోరిన పాటలు మాతో పంచుకోవాలనే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపించవచ్చు. లేఖలు పంపించాల్సిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. మరి మా ఇమెయిల్ అడ్రస్ HELLO viviDHBHARATIHYD@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. మీకు ఇష్టమైన పాట వినండి. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. కేసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మలేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్ బృంద, చిన్నమంతిల్ల, ఇంకా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అబేద, ఆయిష, ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం, అలాగే వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంత్, బండి శివాజీ, జోగ నర్సియ, గుజ్జేటి ఆనంద్, అలాగే యశ్వంత్, జాష్వా, మసకుంట నుండి అందరి కోసం వచ్చేస్తుంది. ఇంకా మరో శ్రోత కూడా మెసేజ్ చేశారు, జగిత్యాల జిల్లా ధర్మపురి రోడ్ నుంచి వరలక్ష్మి, సంతోష్ కుమార్, దివ్య, శ్రీధాన్య, వేదశ్రీ, విక్రమాదిత్య, విక్రమాదిత్య పేరు నిజంగా చాలా బాగుందండి మీ పేరు, రాజయ్య, భూలక్ష్మి వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. ప్రేమలు పెళ్లిలు చిత్రం కోసం వి రామకృష్ణ ఆలపించిన గీతం, ఆత్రేయ రచన, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

మా శ్రోతలకు గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇంకా సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఐపీఎస్ అధికారి శ్రీ వివి శ్రీనివాసరావు గారు నేరుగా పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ జత చేస్తూ దూర ప్రాంతాల వారైతే 0402-234-4834, 2-3-24-483, 2-9-70-43-24, మరో నంబరు 2-9-70-47-35. గుర్తుంచుకోండి, ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ ఉదయం 10 గంటల

0: నుండి 11 గంటల వరకు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. ఎద్దుమైలారాం శ్రోతలు, దేవనూరి వీరయ్య, యాదమ్మ, అలాగే బుధన్ పోచంపల్లి నుండి భోగ మార్కండయ్య, అనిత, సాయి యశ్వంత్, విజయకుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక శ్రీ, హర్షత్ తేజ్, ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ, నరేష్, లావణ్య, శ్రీనివాస్, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మా, విఘ్నేశ్వర్, మహాస్విన్, అలాగే కొత్తగూడెం డిస్టిక్ ఎల్లుంది నుండి రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, అలాగే ఎద్దుమలారం శ్రోతలు బాలకృష్ణ, శారద, వీళ్లందరి కోసం వచ్చేస్తుంది కలవారి కోడలు చిత్రం కోసం ఘంటసాల జిక్కి ఆలపించిన గీతం. ఆరుద్ర రచన టి చలపతిరావు సంగీతం.

ఇటువంటి కమ్మని పాటలు మీరు కోరిన పాటలు ఈ ఉదయం 8:15 వినవచ్చు. ఆకాశవాణి నిలయంలో సమయం 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు విందాం.

0: केंद्रीय गृह मंत्री अमित शाह गोवा के पणजी में आज पश्चिमी क्षेत्रीय परिषद की 28वीं बैठक की अध्यक्षता करेंगे और भारत ने ताशकंद में बांग्लादेश को 3-0 से हराकर एएफसी अंडर 20 फुटबॉल एशिया कप के लिए क्वालिफाई किया। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. జనరంజని శ్రోతలు లేఖలు ఈమెయిల్స్ ద్వారా కోరిన సినిగీతల కార్యక్రమానికి స్వాగతం. మరి మాకందిన లేఖ ఒకటి, ధర్మచక్రం సినిమా నుండి పాటను వినిపించండి అంటూ విలాసాగర్ విలేజ్ బోయిన్పల్లి మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అంటే లేఖల ద్వారా మాకి అందిన మెసేజ్ గంగాధర శ్రీనివాస్ గారు పంపించారు. తప్పకుండా అండి, మీకోసం వచ్చేస్తుంది. ధర్మచక్రం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, వేటూరి రచన ఎంఎం శ్రీలేఖ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 8:21 దాటి 34 సెకండ్లైంది వీబీ క్లాక్ లో. నిజామాబాద్ జిల్లా నుండి నాగ్నాథ్ గుప్తా గారు ఇమెయిల్ పంపించున్నారు. గుళేబావ్ కాళికత చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ. తప్పకుండా అండి, మీకోసం వచ్చేస్తుంది. ఘంటసాల పీసుశీల ఆల్పించిన ఈ గీతం డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, జోసెఫ్ కృష్ణమూర్తి సంగీతం. క్షమించాలి, జోసెఫ్ కృష్ణమూర్తి కంపోజ్ చేసిన ఈ పాటను మీకోసం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: మా శ్రోతలకు గమనిక, ఈరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇంకా సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఐపీఎస్ అధికారి శ్రీ వివి శ్రీనివాసరావు గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ గారు. శ్రోతలు దూర ప్రాంతాల వారైతే ఎస్టీడి కోడ్ 040 జత చేస్తూ 2324484 2324484 2970434324 మరో నంబరు 2970475 గుర్తుంచుకోండి. ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈ ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు.
3: అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: జనరంజని లేఖలు ఇంకా ఇమెయిల్స్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కడతాల్ రంగారెడ్డి జిల్లా నుండి కానుగల గోపాల్ గారు ఇమెయిల్ చేస్తున్నారు. దళపతి చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ. తప్పకుండా అండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేజే యజ్దాస్ ఆలపించిన ఈ గీతం, రాజశ్రీ రచన, ఇళయరాజా సంగీతం.

కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

జనరంజని ఈమెయిల్స్ ఇంకా లేఖల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ గారు మెసేజ్ చేశారు, ఈడు జోడు చిత్రం నుండి ఒక పాట వినిపించండి అంటూ. తప్పకుండా అండి, మీకోసం వచ్చేస్తుంది ఈ కమ్మని పాట.

జనరంజన్లో మీరు కోరిన పాటలు, మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపించవచ్చు. లేఖలు పంపించాల్సిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. మరి మా ఇమెయిల్ అడ్రస్ HELLOVIVIDHBHARATIHYD@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. ఇష్టమైన పాట వినండి. జనరంజని శ్రోతలు ఈమెయిల్స్ లేఖల ద్వారా కోరిన సినిగి తల వింటున్నారు. జగిత్యాల జిల్లా వెల్దుర్తి నుంచి జాప భూమేశ్వర్ మిస్ ఈమెయిల్ చేస్తున్నారు. రంగస్థలం చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ మీకోసం వచ్చేస్తుంది. రంగస్థలం చిత్రం నుండి శివనాగులు పాడిన పాట, చంద్రబోస్ కే రచన, డిఎస్పీ మ్యూజిక్ కాంపోజిషన్లో.

0: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.
3: మా శ్రోతలకు గమనిక.

0: ఘరానా మొగుడు చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ ఉచ్చల రంగారెడ్డి డిస్టిక్ నుంచి చంద్రకళ గారు మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీకోసం వచ్చేస్తుంది. ఘరానా మొగుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో.
1: పండు పండు పండు ఎర్ర పండు.

మా శ్రోతలకు గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్

రిక్రూట్ బోర్డు చైర్మన్. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ అధికారి శ్రీ వివి శ్రీనివాసరావు గారు కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ గారు. మా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు దూర ప్రాంతాల వారైతే 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 23244834 23244836 29704324 మరో నంబరు 29704735. ఈ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఈ ఉదయం 10 నుండి 11 గంటల వరకు. జనరంజని శ్రోతలు ఈమెయిల్స్ ఇంకా లేఖల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు మెయిల్ చేస్తున్నారు. గోల్కొండ అబ్బుల చిత్రం నుండి పాటను వినిపించమని. తప్పకుండా అండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం, వేటూరి రచన కెవి మహాదేవన్ సంగీతం.

జనరంజని శ్రోతలు ఇమెయిల్స్ ఇంకా లేఖల ద్వారా కోరిన సిలింగీతాలు వింటున్నారు. సికింద్రాబాద్ నుంచి కె సగ్గుబాయ్ గారు మెసేజ్ చేస్తున్నారు, జేమ్స్ బాండ్ 999 మూవీ నుండి పాటను వినిపించమండి అంటూ ఈమెయిల్ ద్వారా వచ్చిన ఈ సందేశం మీకోసం చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం, వేటూరి రచన, రాజ్ కోటి సంగీతం.

జనరంజని, ఈమెయిల్స్ ద్వారా, లేఖల ద్వారా వచ్చిన మెయిల్స్లో వచ్చిన పాటల రిక్వెస్ట్ ఇవాళ ప్లే చేస్తున్నాం. మీరు కూడా పంపించాలి అనుకుంటే వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504, అలాగే మా ఇమెయిల్ అడ్రస్ hellovividbharati@gmail.com. వీటికి మీ రిక్వెస్ట్లు పంపించండి, మీకు ఇష్టమైన పాట వినండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముంబై ప్రసారాలు విందాం. వివిధ భారతి ప్రసారాలు ముంబై కేంద్రం నుండి విందాం.

0: आलेख और स्वर जी शाम का, प्रस्तुत करता थे रमेश गोखले।
1: आज के फनकार।

పనికి ఆర్థిక సహాయం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మంజూరైన 117 కోట్ల రూపాయలకు అదనంగా మరో 80 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంజూరు చేశారు. ఈరోజు వేకువజామున 2:58 శుభముహూర్తంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఈరోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సీతక్క, అంగన్వాడీ సిబ్బంది పదవీ విరమణ చెల్లింపులు, గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ల వేతనాల చెల్లింపు ప్రశ్నలపై సమాధానమిస్తారు. హైదరాబాద్లో పారాడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు, పారాడైజ్ నుంచి బొల్లారం, గన్రాక్,

ఎన్క్లేవ్, షామీర్పేట్ మీదుగా ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిన్న పారడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత కారిడార్లను పరిశీలించి భూసేకరణ అనుమతులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కారిడార్లతో ఉత్తర హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్కు వేగవంతమైన అనుసంధానం, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు సాధ్యం కానుంది. తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్కు వ్యూహాత్మక కార్యాచరణ రూపొందించడంపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్, రాష్ట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో చర్చించారు. కో ప్యాకేజ్డ్ ఆప్టిక్స్ వంటి సాంకేతికతల్లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని మంత్రి పేర్కొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అడ్వైజరీ కౌన్సిల్కు నేతృత్వం వహించాలని సారస్వత్ను ఆహ్వానించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థను ప్రైవేటీకరించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. ప్రైవేటీకరణ ఏమీ జరగబోదని, సంస్థ ప్రాధాన్యం కూడా తగ్గబోదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో రానున్న 2 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: వివిధ భారతి స్టూడియోస్ లో 10 గంటలు దాటింది అంటే ఎవర్ గ్రీన్ హిట్స్ వినాల్సిందే. మరి ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2010 నుంచి 2025 వరకు వచ్చిన సినిమాల్లోని పాటలు వినేద్దాం. మరి ఫస్ట్ గా అయితే వినేద్దాం అష్టాచెమ్మ మూవీ నుండి శ్రీకృష్ణ పాడిన పాట సిరివెన్నెల రచన.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
5: పది గంటల 8 నిమిషాలు దాటి 52 సెకండ్లైంది. వేబీ క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకు సుముఖ మంచి పాట వినిపించగలరంటూ కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ ని, రాజేశం, సరోజిని, ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసమంట. అయితే ఇంకా గద్వెల్ నుండి సేర్ల వెంకటేశగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేష్, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, అలాగే ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమానీ, డాక్టర్ మహమ్మద్ జమీర్, ఫసీ, జునేద్, జుమేర్, ముఖ్రామ్, నొమాన్, ఫరూక్, జకీర్, ఫసిల్, అలాగే ఊదాన్ పోచంపల్లి నుండి శ్రావణి, వంశీ, కృష్ణ, అయ్యాన్ల, మాధవి, ఆంజనేయులు, వీళ్ళందరి కోసం వచ్చేసింది స మూవీ నుండి శ్వేతామోహన్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి గేయ రచన, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత అభిహాసిని, వైష్ణవి నితిన్, అలాగే నిజామాబాద్ ఆరా చౌరస్తా నుండి రాజు ఉమా, ఇబ్రహీంపట్నం నుంచి ఆదిభట్ల కరాది గోపికిషన్ ఉమావతి, ఇంకా రాజాజీనగర్ నుండి విమరేష్, పూర్విక్, విస్మయ, పూజ, లీల, అజయ్, యతిక్, లిఖిత, గణేష్, సుజాత వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. ఇంకా అలాగే చాగనంపల్లి మహేష్ గారి కోసం, రావూరి సీను గారి కోసం కూడా వచ్చేస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట అనంత్ శ్రీరామ్ గేయ రచన, మిక్కిజీ మేయ సంగీతం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: పది గంటల 20 నిమిషాలు దాటి 45 సెకండ్లు అయింది. శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడ నుంచి వరుణ్, తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, ఇంకా బుచ్చమ్మ, వివేక్చారి, అభినయ, రజిత, సురేందర్, నిజామాబాద్ తాళ్లరాంపూర్ నుండి, ఇంకా హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి ఇంద్రవేణి, మెద్నేష్, అనిరుద్ శ్రేయాంజ్, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దిమాకర్ విమల, యష్ణ త్రివేద,

బుధన్ పోచంపల్లి శ్రోతలు, భావనల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగ్మణి, అలాగే నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది జానీ మూవీ నుండి రాజేష్ నందిత పాడిన పాట సిరివెన్నెల రచన, రమణ గోకుల సంగీతం.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు

0: సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు ఫిరాజిగూడ, శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, నిఖిల్, అలాగే కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత్, సులోతన, ఇంకా హేమచంద్ర, లతిక, శ్రీనివాస్, లావణ్య, గుమస్తా కాలనీ నుంచి మెసేజ్ చేశారు. మంచి పాట వినిపించండి అంటూ భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్, ఎలగత్తుల, పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, ఇంకా నిజామాబాద్ నందిపేట్ మండలం నుంచి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. శ్రీమంతుడు చిత్రం కోసం సాగర్, సుచిత్ర పాడిన పాట, రామజోగ శాస్త్రి గేయ రచన, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అరుణ రాజేందర్ మెసేజ్ చేశారు, మంచి పాట వినిపించమని. అలాగే కొత్తగూడెం నుంచి శ్రీనివాసరావు పద్మ, రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి, ఇంకా నిజామాబాద్ ఆరా చౌరస్త నుండి రాజు ఉమారాణి, వంశీ స్వరూప, నిహాల్ సాయినాథ్, సుచిత్ర, అలాగే లంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్, ఇంకా పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి హనుమంతరావు గారు, అలాగే చందానగర్ హైదరాబాద్ నుంచి విజయకుమార్ గారి కోసం వచ్చేస్తుంది అన్నయ్య చిత్రం నుండి హరిహరన్ హరిణి పాడిన పాట వేటూరి రచన, మణిశర్మ సంగీతం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ ఉంటున్నారు. రాజన్న జిల్లా సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం నుంచి రాపర్తి నర్సింగ్ మీనా, అలాగే చోడవరపు నాగేశ్వర రమాదేవి, లక్ష్మీ శశాంక, గాయత్రి విరుసుత, మహాజ్యోతి, సాయిమవిత, గీతానగర్ హైదరాబాద్ శ్రోతలు, ఇంకా ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మీ రమణ, ఇంకా భూదాన్ పోచంపల్లి, యలగందల మార్కండయ్య, లక్ష్మీ దివ్య, శ్రీను చిన్ను, అలాగే హనుమకొండ జిల్లా కాచిపేట మండలం నుంచి జేరిపోతుల బుచ్చయ్య, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం, ఇంకా ఆత్మకూరు మండలం నుంచి పరమేశ్వర్, సంధ్య, హార్సిని కుమార్, వరుణ్, ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ చిత్రం నుంచి శ్రీరామ్ పాడిన పాట, చంద్రబోస్ రచన, అనుప్రూపిత సంగీతం. మా శ్రోతలకు వచ్చిన మనవి, రిక్వెస్ట్ పంపించేశాక ఒకసారి రేడియో కూడా వినండి, ఎందుకంటే పేర్లు, శ్రోతల పేర్లు అందరూ చదువుతున్నాం కానీ ఇంకా మా పేర్లు చదవలేదని బోల్డ్ మెసేజ్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మెసేజ్ పంపించడమే కాదు పాటలు కూడా వినండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.

10:45 దాటి 18 సెకండ్లు అయింది. శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఓల్డ్ అల్వాల్ నుంచి కొండ పవన్ కుమార్ ఇంకా ఏదైనా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దొర్నాల సుదర్శన్, అవిష్ విద్బాబు, రాఘవి బాస్ విభూ, ఇంకా నందిపేట నుంచి వెంకటేష్, అలాగే రామ్నగర్ నుంచి సాహితి సుకుమార్ సందీప్, బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి విష్ణు యాదవ్ గారు, సునీల్ రాజ్, అలాగే వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి నుండి గోనె రవి, అరుణ్, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ద ఫ్యామిలీ స్టార్ మూవీ నుండి. శ్రీరామ్ పాడిన పాట, అనంత్ శ్రీరామ్ గేయ రచన, గోపీ సుందర్ సంగీతం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

మా శ్రోతలకు గమనిక, చాలా మెసేజెస్ చూస్తున్నాను ఇక్కడ. యాక్చువల్గా అయితే జనరంజని ఈమెయిల్ అడ్రస్ కానివ్వండి, లేకపోతే చిరునామా దాని గురించి కానివ్వండి, ఒకసారి జస్ట్ నోట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఎందుకంటే మీకు ఎంతో ఇష్టమైన జనరంజని ప్రోగ్రామ్ ఎప్పుడు వింటారు కాబట్టి. సో జనరంజిలో మీరు కోరిన పాటలు, మాతో పంచుకోవాలనుకునే మాటలు, అడ్రస్ అయితే లేఖల ద్వారా పంపించాలనుకుంటే వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ మాత్రం చాలా మెసేజ్స్ వచ్చాయి కరెక్ట్గా అంటే అది క్యాపిటల్ లెటర్స్లో ఉంచాలా లేకపోతే కేస్ సెన్సిటివ్ ఏదేదో అడుగుతున్నారు. స్టిల్ ఇంకొకసారి రిట్రీట్ చేస్తున్నాము, HELLOVIVIDHBHARATIHYD@gmail.com. ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లో పంపించగలిగితే మీ మెసేజెస్ కానీ లేకపోతే మీ పాటల రిక్వెస్ట్లు ఖచ్చితంగా చెక్ చేసి పాటలు ప్లే చేయడానికి చూస్తాం. మరోసారి చెప్తున్నాను ఈమెయిల్ అడ్రస్ HELLOVIVIDHBHARATIHYD@gmail.com. క్యాపిటల్ లెటర్స్లో దీన్ని మీరు టైప్ చేయగలరు, ఎందుకంటే చాలామందికి బౌన్స్ అవుతున్నాయని చెప్పి మెసేజ్ చేస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఇది కరెక్ట్ చేసుకుని మీ రిక్వెస్ట్లు పంపించేసేయండి, నా చిన్న పాట వినేసేయండి. ఎవర్ గ్రీన్ హిట్స్లో మా శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది ఎందుకంటే ప్రేమంట చిత్రం కోసం హరిచరణ్ చిత్ర పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి గేయ రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు, మైక్ ఇచ్చేయాలి, నేను మ్యూట్ అయిపోవాలి, కానీ మీరు మాత్రం వింటూనే ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టే విత్ అస్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 22A అంశంపై స్వల్పకాలిక చర్చ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి ఈ

0: అసెంబ్లీలో దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో భూములు, ఇండ్లను నిషేధిత జాబితా 22A లో చేర్చడంపై చర్చించాలని ఈరోజు శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం వాయిదా తీర్మానం ఇచ్చింది. శాసనసభ సమావేశాలకు ముందు బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్కు వద్ద నల్ల టీషర్టులు ధరించి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ప్రతినిధులు పాల్గొంటారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీ చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఢిల్లీ మంత్రి మజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్బంగా రేఖాగుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల కాలం నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో రానున్న 2 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈరోజు మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాము? ఆ పేరు సూర్యుడి కిరణాల వలె ప్రకాశించేది అని అర్థం. కానీ వ్యక్తిత్వం ఆ కిరణస్పర్శ నలుదిక్కులు ప్రసరించినట్టు అన్ని రంగాలలో నిపుణత కలిగిన గొప్ప కళాకారిణిది.

మిస్సమ్మ చేజారిన చక్రపాణి అందించిన ధీశాలి. పరిచయం అవసరం లేని పేరు. తెలుగువారికి అత్యంత ఇష్టురాలు. అహంకారమే ఆభరణంగా అద్వితీయ నటనకు నాట్యంతో సొబగులు అద్దిన భానుమతి గారి జయంతిని పురస్కరించుకుని వారిని గుర్తు చేసుకుందాం ఈ గుర్తుకొస్తున్నాయిలో.

భానుమతి గారి గానం, నటన, సౌందర్యం తెలుగింటి ఆడబడుచు వేసుకునే మూడు వరసల చంద్రహారంలాంటిది. చురుక్కు మనిపించే చూపు, రాగమేదైనా రాగోల్లసంగా పాడి వినిపించగల్లా విదుషీమణి. 1925లో దొడ్డవరం గ్రామంలో సెప్టెంబర్ 7న పుట్టిన భానుమతి గారు మన మనసున మల్లెలు పూయించగలరు, వినరా విస్సన్న అంటూ వేదం కూడా చెప్పగలరు. ఆడపిల్ల అని బాధపడలేదు ఇంట్లో వారు. చదువుతో పాటు ఆటా పాట రెండూ నేర్పించారు. తారాజువ్వల ఆమె ప్రతిభ త్వరలోనే ఆ తారాపదాన్ని తాకింది. ఇంతకీ ఆనాటి సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయి సినీరంగంలోకి ఎలా వచ్చిందంటారు?

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి మేటి నటి, గాయని, దర్శకురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారిని. మరి చమత్కారంగా చెప్పుకుంటే సంగీతం భానుమతి గారి మాతృభాష. తండ్రికి సంగీతం ఇష్టం, తల్లి మంచి గాయని. అలా సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టపడే భానుమతి గారికి చాలా చక్కగా రాగాలాపన చేయగల ఆ అలవాటు వచ్చేసిందనమాట. ఇక తండ్రికి భానుమతి గారి పాటల్ని రికార్డ్గా వేయిద్దామని చెప్పి అనుకునేవారట. 9 సంవత్సరాల చిరుప్రాయంలో పాడడం మొదలుపెట్టిన భానుమతి గారికి దాదాపు 13-14 సంవత్సరాల వయసులో ఒక సినిమాలో అవకాశం వచ్చింది. ఏంటా సినిమా కథ మాట్లాడుకుందాం ఒక చక్కటి పాట విన్నాక.

మై వరవిక్రయం చిత్రానికి కావలసొచ్చింది. అలా భానుమతి గారికి ఈ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అప్పటికి వారి వయస్సు దాదాపు 13 సంవత్సరాలే. సినిమాలో హీరోలు లేరు అన్న వార్త మాత్రం వారి తండ్రికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. అదేంటి, ఎందుకు అని అంటారా? మరి అప్పట్లో అంటే 1940ల సంగతి. మరి ఆడపిల్లను బయటకు పంపించడమే గొప్ప. అప్పుడే సినిమాల్లోకి పంపడం అంటే అంతగా ఇష్టపడేవారు కూడా కాదు ఆ రోజుల్లో. వరవిక్రయంతో సినీ రంగంలో అడుగుపెట్టిన భానుమతి గారు వేయి రేకుల పద్మంలా తన అభినయంతో, నాట్యంతో, పాటతో ప్రతిభను విస్తరించుకున్నారు.

తొలి సినిమా తర్వాత అవకాశాలు వెల్లువల రావడం మొదలయ్యాయి. అప్పుడే భానుమతి గారి తండ్రిగారు ఒక షరతు పెట్టారట, మా అమ్మాయి నటిస్తుంది కానీ హీరోలు ఎవ్వరూ అమ్మాయిని తాకకూడదు అని. మాకు కావాల్సింది భానుమతి గారి అభినయం, స్వరం. సరే అని ఒప్పుకుంది తెలుగు సినిమా. ఆమె ఆత్మాభిమానాన్ని అహంకారం అనుకున్న వారిని కూడా ఆత్మీయంగా ఆదరించిన భానుమతి గారు అప్పట్లో ఒక ఫైర్ బ్రాండ్. హీరోల మాటే ఎక్కువగా వినే దర్శక నిర్మాతలు కూడా భానుమతి గారి మాటను గౌరవించేవారు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారిని గుర్తు చేసుకుంటున్నాం ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో వారి జయంతిని పురస్కరించుకుని. మరి మనందరికీ తెలిసిన విషయమే, మిస్ అమ్మ

చిత్రంలోని కొన్ని భాగాలు భానుమతి గారితో తీశారు. వరలక్ష్మి వ్రతం ఉంది, ఒక గంట ఆలస్యంగా వస్తానని చక్రపాణి గారికి చెప్పిన కొన్ని కారణాల వల్ల సావిత్రి గారితో ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. తెలియని విషయం ఏంటో తెలుసా? తెలుగు సినిమాకు మంచి నటి దక్కింది. మిస్ అమ్మ నేను చేయలేకపోయినా పర్వాలేదన్నది ఆమె మంచితనపు, గుబాళింపు. కానీ చిలిపి భానుమతి గారు అంతటితో ఆగారా? లేదుగదా. అదే చక్రపాణి అనే పేరు పెట్టి తానే దర్శకురాలుగా తీసిన మరో చిత్రం, మరో సాహసిగా పేరు పొందారు తెలుగు చిత్రసీమలో.

ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో సమాన పోటీ ఇచ్చిన నటి మాత్రం భానుమతి గారే అని చెప్పచ్చు. రామారావు గారితోటి సారంగధర, మల్లీశ్వరి వివాహబంధం మంచి విజయాలందించాయి. ఇక నాగేశ్వరరావు గారితో విప్రనారాయణ గుర్తుందా? ఆ సోయగం, ఆ అందమైన భావ వ్యక్తీకరణ మర్చిపోకముందే అదే నాగేశ్వరరావు గారికి అక్కగా అంతస్తులు చిత్రంలో చేసిన అల్లరి అంత ఇంత కాదు. నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారు భానుమతి గారికి ఒక పెద్ద హోటల్లో రూమ్

తీసుకుంటానని అన్నారట. అంటే వద్దండి, డబ్బు ఖర్చు కాస్త ఆదా చేసుకోండి నిర్మాత గారు అని సలహా ఇచ్చి స్టూడియోలో ఉన్న రూంలోనే పడుకున్నారట భానుమతి గారు. తీరా నిద్రలేచేసరికి ఏముంది, ఒక విశేషం ఉంది చెప్తాను. దాని ముందర విందాము విప్రనారాయణ చిత్రంలోని ఒక మంచి పాట.

0: పాట అమృతప్రాయంగా ఉంది దేవి.
1: ఏ పాట స్వామి?
0: రెండు పాటలును, అసలు పాట నీ పాట కూడా.
1: జయదేవ కవి కవిత్వమే అంత స్వామి.
0: ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించే భక్తుల విరహాన్ని మాట మాటలో తొణికిసలాడిస్తుంది. ఆహా, ఇది మరొక్కసారి పాడు.

భానుమతి గారు ఏమన్నారో తెలుసా? ఇంత చిన్న విషయానికి షూటింగ్ క్యాన్సిలా? అప్పుడు నేను భానుమతిని ఎలా అవుతాను? సూర్యుడిలా వెలిగే వ్యక్తిత్వం నాది ఎలా అవుతుంది అని చెప్పి అర్థం అన్నమాట. అది మొండితనం కాదు, పని పట్ల వారికున్న అంకితభావము. మరి అంతస్తుల సినిమాలోని ఒక సూపర్ హిట్ ట్రాక్ వినేద్దాం మనందరి కోసం.

0: చేసుకొని వన్
1: టూ త్రీ
0: చెప్పి దూలపర.

0: పట్టుకుని
1: తలాంగు తదిగిన తకతో తొమ్మని
0: తలాంగు తదిగిన తకతో తొమ్మని
1: దొల పరబుల్లోడా దొమ్మ దొల పరబుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే

0: బరికను చేత పట్టుకొని
1: ఎంత బరికను చేత పట్టుకొని
0: దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా చిలిపి కళ్ళతో చికార్లు కొట్టే మలప

వైపు చూచి ఎటువంటి ఆడది తప్పకుండా తమ వల్లో పడునని. కీలలు వేసి సైగలు చేసి గోల చేయు సోగాళ్లను బట్టి వీపుకు బాగా సున్నం పెట్టి తులపర బుల్లోడో దుమ్ము తులపర బుల్లోడో చిలిపి కళ్ళతో షికార్లు కొట్టి మలపరాములను పిలక

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారిని గుర్తు చేసుకుంటున్నాము ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో వారి జయంతిని పురస్కరించుకుని. ఇక ద్విపాత్రాభినయం చేసి త్రిభాషా చిత్రంగా తీశారు, దర్శకత్వం వహించిన ఘనత కూడా భానుమతి గారికి దక్కింది. ఇంతకీ ఏంటా సినిమా తెలుసా? చండీరాణి. నిజానికి తొలి తెలుగు పాన్ ఇండియా సినిమా ఇది. ఈ చిత్రంలో వీరు అక్కయ్యగా చెల్లెలుగా కూడా నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తీసి విజయవంతంగా విడుదల చేశారు. అసలు పాన్ ఇండియా సినిమా అంటే ఈ రోజుల్లో ఎంత హడావిడి ఉంటుందో కదా. ఏమాత్రం హడావిడి లేకుండా చక్కగా సినిమా తీశారు. ఆ సినిమా ఎంతగా విజయవంతమైందో ఆ రోజుల్లో చిత్రం చూసిన వారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

కాలి సరసాలకు దిగు గ్రంథ సాంగులను కాపు వేసుకొని కళ్ళతో షికార్లు కొట్టి మలపరాములను పిలకబట్టుకొని

భానుమతి, నేపథ్య గాయని, నటి, నిర్మాత, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, రచయిత్రి, సంపాదకురాలు, నవలా రచయిత్రి, స్టూడియో అధినేత, ఇవి సినీ రంగంలో ఆమె కిరణస్పర్శ తాకిన కొన్ని విభాగాలే. అంతా తానే చిత్రాలకు ప్రాణం పెట్టి విజయవంతం చేయగలిగిన మేటి కళాకారిణి భానుమతి గారు. ఇక రచనారంగ

విలక్షణమైన స్వరం ఆమె సొంతం. తోడునీడలో ఇంగ్లీష్లో లాలిపాట పాడితే ఆశ్చర్యపోయాం. పిలిచిన బిగువటరా అంటూ మల్లీశ్వరిలో జావళి అందిస్తే మైమర్చిపోయాం. శరణం నీ దివ్యచరణం అంటూ పాడుతుంటే భక్తితో కైమోడ్పులందించిన మనమే ఎందుకోయి తోటమాలి

వదినగా మట్టిలో మాణిక్యాన్నే మనకందించారు. ఢిల్లీకి రాజాయినా బామ్మ మాట ఎప్పుడూ బంగారు బాటే అని మలి వయసులో కూడా తన నటనతో నిరూపించారు భానుమతి గారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించిన వీరికి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో పాటు జాతీయ పురస్కారాలు, అలాగే అంతస్తులు పల్నాటి యుద్ధం చిత్రానికి

అష్టావధాని అని తమిళ అభిమానులు అంటే మా ఇంటి ఆడపడుచు అని మనమన్నాం. స్వశక్తితో, స్వయం ప్రతిభతో ప్రకాశించిన తారా భానుమతి. చలనచిత్ర రంగంలో ఆమె స్థానం అపూర్వం, అద్వితీయం, అనన్యసామాన్యం, అసాధారణం. సినిమా రంగం దాటి రచనారంగంలో కూడా రాణించిన రచయిత్రి. ఎంత చెప్పుకున్నా తరగని ఆస్తి. తెలుగువారి కీర్తి కిరీటంలో కలికితురాయి భానుమతి గారి జయంతిని పురస్కరించుకుని కొన్ని జ్ఞాపకాలు మధురమైన పాటలతో ఈ గుర్తుకొస్తున్నాయి మీ ముందుకు తీసుకొచ్చింది వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు వింటారు.

0: की है। जांच एजेंसी ने बताया कि यह मामला सांप्रदायिक सद्भाव को कथित तौर पर बढ़ावा देने संबंधी सामग्री के प्रसार और प्रकाशन तथा अवैध लेनदेन के आरोपों से जुड़ा है। भारतीय अंतरिक्ष अनुसंधान संगठन इसरो ने मीडिया की उन अटकलों और गलत सूचनाओं पर स्पष्टीकरण जारी किया है जिनमें इसरो के निजीकरण या उसकी भूमिका कम करने के प्रयासों की बात कही गई है। सोशल मीडिया पोस्ट में इसरो ने कहा कि न तो उसका निजीकरण होगा और न ही उसका महत्व कम किया जाएगा। ओपेक प्लस समूह के 7 प्रमुख देशों ने वैश्विक स्तर पर बनी अनिश्चितता के बीच अक्टूबर के लिए तेल उत्पादन नीति में कोई बदलाव न करने का फैसला किया है। इन देशों में सऊदी अरब, रूस, इराक, कुवैत, कजाकिस्तान, अल्जीरिया और ओमान शामिल हैं। कल वीडियो कॉन्फ्रेंस के माध्यम से इन देशों ने वैश्विक तेल बाजार की स्थिति और संभावनाओं की समीक्षा की। ओपेक प्लस ने सितंबर में प्रतिदिन करीब 1,88,000 बैरल तेल उत्पादन बढ़ाया था। घरेलू शेयर बाजार के संवेदी सूचकांक में आज गिरावट देखी गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स 443 अंक गिरकर 76,000 पर और निफ्टी 138 अंक गिरकर 23,759 पर कारोबार कर रहा था। दिग्गज सिनेमाटोग्राफर टीएन कृष्णन कुट्टी का 96 वर्ष की उम्र में निधन हो गया। मलयालम सिनेमा में उनके योगदान को हमेशा याद रखा जाएगा। श्री कृष्णन कुट्टी ने 1960 में अपने करियर की शुरुआत उम्मा फिल्म में कैमरा ऑपरेटर के रूप में की थी। इसके बाद उन्होंने 70 से अधिक फिल्मों में सिनेमाटोग्राफर के रूप में काम किया। जम्मू कश्मीर अंतर्राष्ट्रीय फिल्म महोत्सव आज से शुरू हो रहा है। इस महोत्सव को स्थानीय फिल्मकारों और रचनात्मक पेशेवरों को व्यापक फिल्म उद्योग से परिचित कराने और क्षेत्र में निवेश तथा रोजगार के नए अवसर पैदा करने के एक बड़े अवसर के रूप में देखा जा रहा है। 4 दिवसीय इस महोत्सव में 40 देशों की 135 फिल्में दिखाई जाएंगी। भारत ने एएफसी अंडर 20 फुटबॉल एशिया कप में प्रवेश कर लिया है। भारत ने ताशकंद में कल अंतिम क्वालिफाई मुकाबले में बांग्लादेश को 3-0 से हराकर 20 वर्ष में पहली बार इस प्रतियोगिता में जगह बनाई। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు మరికొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 5 నిమిషాల 45 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. అమ్మ చీర చంటి బిడ్డకు ఊయలగా, పెరుగుతున్నప్పుడు మన అల్లరిని దాచే పరదాగా, కష్టపడుతున్నప్పుడు మన చెమటను తుడిచే ఆత్మీయ వస్త్రంగా మనందరికీ ఎన్నో మధుర జ్ఞాపకాలను పంచిన వరం. మరి అదే అమ్మ చీర 21 మంది ప్రాణాలు కాపాడిన ఆపన్న హస్తంగా మారింది. ఏంటి ఆ అమ్మ కథ, ఆ అమ్మ చీర కథ తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: ఆరు పదుల రంగుల రత్నం తరగని ఆనందం. తెర వెనుక విశేషాలు చెప్పుకుందాం. వివిధ భారతిలో ఈ మంగళవారం అంటే రేపు ఉదయం 11:05 మీ రేడియో నేస్తం పద్మినితో. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్యస్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి అమ్మ చీర ఒక ఆపన్న హస్తంగా మారింది అని చెప్పి అన్నాను కదా, ఆ కథ ఏంటో చెప్పేస్తానని కూడా చెప్పానా. కైలాస మానస సరోవర యాత్ర ప్రతి భారతీయుడి ఆధ్యాత్మిక స్వప్నం. జీవితకాలంలో ఒక్కసారైనా ఇక్కడికి వెళ్లాలన్న ఆశ మనందరికీ ఉంటుంది, అవునా? మరి అలాంటి ఆశతోనే కుంభకోణం తమిళనాడుకు చెందిన పూంగొడికి కూడా ఆలోచన వచ్చింది. నేను కూడా ఎలాగైనా సరే నా ఫ్యామిలీతో వెళ్ళాలి, కుటుంబంతో వెళ్ళాలి అని చెప్పి అనుకుంది. అనుకున్న వెంటనే భర్త కూడా చెప్పింది. ఇద్దరు కలిసి గత నెల ఒక బృందంగా కలిసి మానస సరోవరానికి పయనమయ్యారు, నేపాల్కి. అక్కడ

యాత్రలో భాగంగా యాత్రికులని 3 బస్సుల్లో విభజించి కూర్చోబెట్టేశారు. ఆధ్యాత్మిక భావనతో సాగుతున్న యాత్రలో ఏం జరిగింది, అసలు ఈ పూంగొడి కథ ఏంటి, మనమెందుకు చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుంటున్నామో చెప్తాను.

చైతన్య స్ఫూర్తిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం పూంగొడి గురించి. ఎవరు ఈ అమ్మ? ఈ అమ్మ చీర 21 మంది ప్రాణాలు ఎలా కాపాడింది? అనుకోకుండా వీరందరూ నేపాల్కి మానసరోవర్ యాత్రకు వెళ్ళినప్పుడు అనుకోని వరదలు, ప్రకృతి విలయతాండవం, ప్రళయమే కళ్ల ముందు చూసింది పూంగొడి బృందం. రోడ్డు నిర్మాణ పనుల వల్ల వీళ్లున్న బస్సు మాత్రం కాసేపు ట్రాఫిక్లో ఆగిపోయింది. అది నిజంగా వీరి అదృష్టమే అని చెప్పుకుంటారు. దూరంగా పొగమంచు కనిపిస్తోంది. అందరూ ఏం చేశారో తెలుసా? ఎంత బాగుంది కదా ప్రకృతి అని ఫోటోలు తీసుకు

చేసుకుంటున్నారట. కాని క్షణాల్లోనే ఆ పొగమంచు పెద్ద అలలా మారింది. డ్రైవర్ అప్రమత్తించడంతో అందరినీ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చాలా కంగారు పెట్టేశాట. వీళ్ళకి క్షణకాలం అర్థం కాలేట. ఎందుకింత తొందర పెడుతున్నామంటే డ్రైవర్ చెప్పాట, ముంచుకొచ్చేస్తోంది, మన ప్రాణాలు ఉంటాయో లేదో, తొందరగా పరిగెత్తండి, పైన కనిపిస్తున్న కొండని ఎక్కండి అని చెప్పి అందరినీ పరిగెత్తించేశాడు.

ఈరోజు మనం చైతన్యస్ఫూర్తిలో మాట్లాడుకుంటున్నాం తమిళనాడుకు చెందిన పూంగుడి గారి గురించి. వీరందరూ గత నెల ఆగస్టులో నేపాల్లో మానస్ సరోవర్ యాత్రకు వెళ్లారు. మరి మనందరికీ తెలుసు, ప్రకృతి విలయతాండవం, వరదలు, మరి వీరి బస్సు కూడా కొన్ని క్షణాలు ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం వల్ల వీరందరినీ పర్వత శ్రేణి ఎక్కేయమని చెప్పి డ్రైవర్ వీళ్ళందరినీ దింపేశాడు. పూంగుడి, ఆమె భర్త ఎలాగో తిప్పలు పడి ఎక్కారు. వెనకాల కొందరు మహిళలు, పెద్దవాళ్లు మాత్రం ఎక్కలేకపోతున్నారు. ఆ క్షణంలో పూంగుడి తన దగ్గరున్న స్వెట్టర్ వేసుకుని కట్టుకున్న చీర కిందకు జారవిడిచారు. ఎందుకు? వారందరికీ సహాయం అందించడానికి. ఆ చీరని, పక్కనున్న కేబుల్ వైర్ని ఆసరాగా తీసుకున్న యాత్రికులు ఒక్కొక్కరిని పైన ఉన్న పూంగుడి ఇంకొందరు లాగగలిగారు. అలా వారి ప్రాణాలను కాపాడారు పూంగుడి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ధైర్యానికి ఎన్నో రూపాలు. మరి ఈసారి ధైర్యం చీర రూపం తీసుకుంది. అమ్మ చీర అలంకారం మమకారం మాత్రమే కాదు, ప్రాణదాతగా మారి ఒకటో రెండో ఇద్దరో ముగ్గురునో కాదు, 21 మంది ప్రాణాలు కాపాడిన పూంగొడి ఒక స్ఫూర్తిదాత. ఆమె సమయస్ఫూర్తి, నిస్వార్థ ఆలోచన వల్ల కొందరి ప్రాణాలైనా నిలిచారు. ఆ కొందరు కూడా ఆమెను వేణోళ్ల పొగుడుతున్నారు. ఎందుకంటే తన కోసం తను ఆలోచించలేదు. ఆ క్షణంలో ఎక్కలేని ఆ కొండ ఎక్కలేని కొందరి గురించి ఆలోచించింది. వెంటనే సమయస్ఫూర్తితోటి తను కట్టుకున్న చీర వారికి సహాయంగా అందించింది. సలామంటోంది ఆకాశవాణి వివిధ భారతి ఆ అమ్మకు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటించనున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్, ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్రాలను ప్రభావితం చేసే సమస్యలపై చర్చించేందుకు, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ మండలి ఒక వ్యవస్థీకృత వేదికను అందిస్తోంది. అనంతరం అమిత్ షా గోవా పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ పథకాన్ని బహూకరిస్తారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 9

0: తొమ్మిదవ రాష్ట్రీయ పోషణ మా 2026 ఎల్లుండి వారణాసిలో ప్రారంభమవుతుంది. ఈ తొమ్మిదవ సంచికను హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి అనే ఇతివృత్తంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభిస్తారు. మిషన్ సక్షన్ అంగన్వాడీ పోషన్ 2.0 కింద సవరించిన అదనపు పోషకాహార కార్యక్రమం మార్గదర్శకాలతో ఈ ఏడాది ప్రచారం ఊపందుకుంది. ఈ మార్గదర్శకాలు మొదటిసారిగా ఎస్ఎన్పి మెను బోర్డులను తప్పనిసరి చేయడం, అంగన్వాడీ నిర్వహణ కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలను నిర్దేశించాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్కు పునాదిగా సుపోషిత భారత్ను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో జాతీయ అభివృద్ధి అజెండాలో పోషణకు కేంద్ర స్థానం కల్పించేందుకు 2018లో పోషణ్ అభియాన్ను ప్రారంభించారు. ప్రతి సెప్టెంబర్లో జరుపుకునే రాష్ట్రీయ పోషణ్ మా మహిళలు పిల్లలు కౌమార దశలో ఉన్నవారిలో పోషణ ఆరోగ్యం సంరక్షణపై దృష్టి సారిస్తుంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంపాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి సైనిక్ స్కూల్ ఇంపాల్ను సందర్శిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీకి చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రక్షణ శాఖ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మరణించారని తెలిపారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.
1: लगभग 80% मलबा हट चुका है, केवल बेसमेंट जितना मलबा रहा है. अभी इसमें 12 लोग मिले हैं, जिसमें से 6 डेड हैं और 6 अभी ठीक स्थिति में हैं. उन सभी के पेरेंट्स हमारे टच में हैं. हम पूरी कोशिश कर रहे हैं कि उनको किसी भी तरह की कोई परेशानी ना हो, बच्चों को ठीक इलाज मिल रहा है.
0: జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈరోజు ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 40 దేశాలకు చెందిన 135 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కశ్మీర్కు చెందిన దర్శకుడు అవార్డు గ్రహీత ఆరిఫ్ బాషీర్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం స్థానిక చిత్ర నిర్మాతలకు దర్శకులకు అంతర్జాతీయ చిత్రాలను చూసేందుకు, ఇతర చిత్ర నిర్మాతలతో సంభాషించేందుకు, మాస్టర్ క్లాసులకు హాజరయ్యేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తుందని, తద్వారా వారు చిత్ర నిర్మాణ ప్రక్రియను చిత్రాలను నిర్మించేందుకు అవసరమైన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ హకీమ్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం జమ్మూ కశ్మీర్కు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఆర్థికవేత్తలను తీసుకురాగలదని, తద్వారా పెట్టుబడులను ఆకర్షించి నిర్మాణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడులో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ

పర్యావరణ శాఖ తెలిపింది. బీహార్లో గంగానదితో పాటు ఇతర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో బీహార్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సోన్ నది నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఇంద్రపురి వంతెన నుంచి నీటి విడుదల 5.54 లక్షల క్యూసెక్కుల నుంచి నిన్న 1.96 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. సోన్ నది పట్నా సమీపంలో గంగానదిలో కలవడంతో తగ్గిన నీటి విడుదల దిఘ గాంధీఘాట్ల వద్ద ఒత్తిడి

0: యోనను 11, 21, 21, 13, 21, 17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడీ రెండవ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రిన్ అయ్యూబ్ టాన్వి కియాంగ్లను 21, 15, 18, 21, 21, 11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. అమెరికాలోని మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి కూలిపోవడంతో 5 మరణించారు. మరో 5 గాయపడ్డారు. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి వస్తున్న 21 ఎయిర్కు చెందిన బోయింగ్ 767-300 విమానం రన్వే నుంచి పక్కకు జారి నేలపై ఉన్న అనేక వాహనాలను ఢీకొట్టింది. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండగా పైలట్ కో పైలట్తో పాటు వాహనాల్లో చిక్కుకున్న 2 అత్యవసర సిబ్బంది రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 దాటి 40 నిమిషాలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక. జనరంజనిలో మీరు కోరిన సినీ గీతాలు వినాలనుకుంటే, అలాగే మీరు మాతో పంచుకోవాలనుకునే మాటలు లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపించండి. లేఖలు పంపించాల్సిన మా చిరునామా నోట్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. మరి ఇమెయిల్ ఐడి హెల్లో వివిధ్ భారతి హైదరాబాద్ @gmail.com. HELLO VIVIDHBHARATIHYD@gmail.com. మీకు నచ్చిన పాటలు, మీరు మెచ్చిన మాటలు ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 దాటి 41 నిమిషం. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం అంటోంది మీ అనుపమ. మరి సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు మనం జరుపుకుంటున్నాం జాతీయ పోషకాహార వారోత్సవాలు, నేషనల్ న్యూట్రిషన్ వీక్. సమతుల ఆహారం పోషకాలతో కూడినదే మన ఫిట్నెస్కి. మన ఆహారం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కదా. మరి మనం తినే పప్పులు, ఆకుకూరలు, మాంసం, గుడ్లు ఇవే కాదు, కొన్ని మసాలా దినుసుల్లో కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే ఉన్నాయని తెలుసా? బిర్యానీ. ఏ నోరూరిపోతుంది కదా. మరి అందులో వాడే బిర్యానీ ఆకు అంటే తేజ్ పత్తా బిర్యానీకి రుచి సుగంధం ఇవ్వడమే కాదు, దీంతో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయండోయ్. నీటిలో మరిగించి బిర్యానీ ఆకులను కనుక మనం వడకట్టి ఆ నీటిని తాగడం వల్ల మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో పెడుతుంది. అలాగే బిర్యానీ ఆకుతో చేసిన టీ తాగడం వల్ల బరువుని కూడా నియంత్రించచ్చట. మరి మన జీర్ణక్రియ మెరుగుపడి వ్యర్థాలు, మలినాలు ఏమైనా ఉంటే అంటే టాక్సిన్స్ కనుక మన శరీరంలో ఏమైనా ఉంటే బయటకు పంపించేస్తుంది. ఇంతేకాదు అజీర్తి సమస్యలకు కూడా చెక్ పెడుతుందట. వానాకాలంలో వచ్చే జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం అందిస్తుంది ఈ బిర్యానీ ఆకు. బే లీఫ్, తేజ్ పత్తా పేరేదైనా సరే ఈ ఆకులతో నీటిని ఆవిరిపడితే ఇది జలుబుకి కూడా మంచి పరిష్కారమట. వావ్, అసలు ఇన్ని రోజులు బిర్యానీలో తేజ్ పత్తా లేకపోతే బాగోదు, ఈ బిర్యానీ ఆకు కేవలము బిర్యానీ కోసమే వాడతామని అనుకున్నాం, కానీ దీంట్లో కూడా పోషకాలు ఉన్నాయని ఇవాళ్ళే తెలుసుకున్నాం కదా.

ఆరు పదుల రంగుల రాట్నం, తరగని ఆనందం, తెర వెనుక విశేషాలు చెప్పుకుందాం. వివిధ భారతిలో రేపు ఉదయం 11:05 మీ రేడియో నేస్తంతో. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, గుర్తుకొస్తుంది.

0: నైలో మిమ్మల్ని పలకరించడానికి రాబోతోంది రంగుల రాట్నం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: ఈ ట్వీట్ లో జాతీయ పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటున్నాం మనము. ఈ సందర్భంగా మసాలా దినుసులు మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో తెలుసుకుంటున్నాం కదా. యాలకులు, వావ్, ఇలాయచి చాయ్ నాకైతే చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టమేనా? మరి ఈ మసాలా దినుసు లేని ఇల్లు ఉండదు కదా. భగవంతుడికి సమర్పించే పాయసాన్నం నుంచి మనకు నచ్చే ఎన్నో కూరల్లో కూడా వాడుతూ ఉంటాము, అలాగే టీలలో కూడా వాడతాము. మరి యాలక్కాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం కూడా సహాయపడతాయి. ఇక నోటి దుర్వాసనను దూరం పెడుతుంది యాలక్కాయలు నమ్మడం వల్ల. మనము తరచుగా అనుకుంటూ ఉంటాం కదా, అరే మనకి పళ్ళలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, బయటకు వెళ్తున్నాను, సడన్గా ఇప్పుడు నేను బ్రష్ చేసుకోలేను అన్నప్పుడు జేబులోంచి ఒక ఇలాచి తీయడమో నమలేయడం చేసేయండి, నోటి దుర్వాసనకి చెక్ పెడుతుంది. ఇంకా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని కూడా కరిగిస్తుంది. అంతేకాదు శరీరంలో రక్త ప్రసరణ పేరు మెరుగుపడడానికి కూడా ఈ యాలక్కాయలు ఉపయోగపడతాయి. అసలు మనము అనుకుంటాం కదా, మన వంటింట్లో దొరికే అన్ని దినుసుల్లో కల్లా మసాలా దినుసులు కేవలం వంటల్లో మాత్రమే వాడతామని, మరి వాటిల్లో కూడా ఇన్ని పోషకాలు అలాగే మనకు ఎంతో ఆరోగ్యానికి మేలు చేసి ఉన్నాయని ఒక్కసారైనా ఆలోచించారా?

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 55 నిమిషాలు. మరి మనం జాతీయ పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటున్నాం కదా, ఈ సందర్భంగా మన వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో కూడా మన ఆరోగ్యానికి అవి ఎలా మేలు చేస్తాయో మాట్లాడుకుంటున్నాము. మరిక లవంగం చర్మంలోని మలినాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచడంలో ఇది చాలా సహాయపడుతుందట. లవంగం నీరు నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుందండోయ్. ఊపిరితిత్తులను శుభ్రపరిచి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. మరి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంటే మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే ఇలాచీ అంటే ఏం చేస్తారు, ఆ టీలో వేస్తారు, లవంగం అంటే ఏం చేస్తారు, అప్పుడప్పుడు పాన్లలో కనిపిస్తుంది, లేదా లవంగం పౌడర్ చేసుకుని పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు డబ్బాలో పెట్టుకునేవాళ్ళు, ఎందుకు పెట్టుకునేవాళ్ళు అని చెప్పి అనుకున్నారు. కానీ ఒక్కసారైనా వారి మొహాలను గమనించారా ఎంత కాంతివంతంగా ఉండేవో? ఆ లవంగం తినడం వల్ల కూడా వారి స్కిన్ అంత బాగా గ్లో అయ్యేదన్నమాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 15 సెకండ్లు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు మీ రేడియో సఖి అనుపమాతో. మరి వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి, మన ఫిట్నెస్కి అవి దోహదపడతాయని మనం మాట్లాడుకుంటున్నాం కదా. దాల్చిన చెక్క సినిమాన్ అని అంటాం కదా, వంటింట్లో వాడే సుగంధ ద్రవ్యం. దాల్చిన చెక్క కూడా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ప్రతిరోజు దాల్చిన నీళ్లు కనుక తాగితే బరువు తగ్గుతారట. ఏం చేయాలి అంటే ఒక చిన్న గ్లాస్ నీళ్లలో చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని వడగట్టుకుని తాగాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడే ఆరోగ్యదాయిని. తేనెతో దాల్చిన చెక్క కలిపి రాస్తే మొటిమలు కూడా తగ్గుతాయండోయ్.

పాటలు చెప్పుకున్నట్టు మరి మసాలా దినుసులతో కూడా తొలి పరిచయంగానే అని అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం దాన్ని మసాలా వంటల్లో వాడేసుకున్నాం, కానీ కాస్త ఒక్క క్షణమైనా ఆలోచించుకున్నామా? ప్రతిరోజు ఆరోగ్యానిపై ఫోకస్ పెట్టాల్సిందే. అది మసాలా దినుసులు కావచ్చు, ఏదైనా సరే చీట్ డేస్లో కూడా మితమే హితం అన్న సూత్రాన్ని పాటిస్తూ అన్నీ తిందాం, మితంగా తిందాం, కరిగించేసుకుందాం క్యాలరీస్ని, ఫిట్నెస్ వైపు మెరుగైన అడుగులు వేద్దాం. ఈ సంవత్సరం పోషకాహార వారోత్సవాల థీమ్ ఏంటో తెలుసా? డిస్కవర్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్. పోషకాహారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించడమే ఈ న్యూట్రిషన్ వీక్ ముఖ్య ఉద్దేశం. మరి ఈ రోజుతో న్యూట్రిషన్ వీక్ అయిపోయిందని చెప్పి రేపటి నుంచి మళ్ళీ అన్ని మొదలు పెట్టేయకూడదు. జంక్ ఫుడ్కి దూరంగా ఉందాము, వీలైనంతగా పరిమితంగా మితంగా తిందాము, అన్నిటినీ టేస్ట్ చేద్దాము. పెళ్ళిళ్ళకు వెళ్ళినా, వేడుకలకు వెళ్ళినా, ఇంట్లో ఉన్నా సరే ఇదే మన సూత్రం ఉండాలి. ఆరోగ్య సూత్రాలని అన్నిటినీ పాటిద్దాం, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. నమస్తే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంలోనే 22A నిషేధిత భూముల అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలపగా, దీనిపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించి దానికి మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు పేరును నామకరణం చేశారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల ప్రవర్తనను హరీష్ రావు తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి పాలనను పోలీసు రాజ్యంగా అభివర్ణించారు. వివిధ డిమాండ్లతో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే 22A నిషేధిత భూముల అంశంపై చర్చకు బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతూ శాసనసభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. దీంతో ప్రజా సమస్యలతో పాటు ఏ అంశంపైనైనా సభలో చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా 22A అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు అభ్యంతరం లేదని, ప్రతిపక్షాలు సభకు సహకరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాసి ఏడాది గడుస్తున్నా స్పందన లేదని, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై సీబీఐ విచారణ జరగకుండా ఆపుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. కాగా బీజేపీ సభ్యులు అసెంబ్లీ పోడియం వద్ద బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు. సభలోకి ప్లకార్డులు తేకూడదని, వాటిని మార్షల్స్కు అప్పగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు. బీఎస్సీ సమావేశంలో చర్చించిన తర్వాతనే 22A పై నిర్ణయం తీసుకుందామని స్పీకర్ సర్ది చెప్పినప్పటికీ బీజేపీ సభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో బీజేపీ ప్రజాప్రతినిధుల ఆందోళనలు, నిరసనల నడుమ సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ శాసనసభను వాయిదా వేశారు. తెలంగాణ అసెంబ్లీ సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వేడుకకు శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్తో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందిన మాజీ స్పీకర్ దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు స్మృత్యర్థం ఆయన పేరును ఈ అసెంబ్లీ సెంట్రల్ హాల్కు నామకరణం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు

పార్క్ వద్ద నల్ల టీషర్టులతో నిరసన తెలిపారు. రుణమాఫీ, మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం, పెండింగ్ డీఏలు, యువతకిచ్చిన హామీల అమలుపై మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. భూదందాలపై పోరాడడానికి అసెంబ్లీ సమావేశాలను నెల రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నినాదాల నల్ల షర్టులతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. హరీష్ రావు నిరసన తెలుపగా జగదీష్ రెడ్డి స్పృహ తప్పి పడిపోవడం, సునీత లక్ష్మారెడ్డి ఆవేదన చెందడం జరిగింది. అయితే టీషర్టులపై అభ్యంతరకర పదాల వల్లనే స్పీకర్ ఆదేశాల మేరకు వారిని నిరోధించి అదుపులోకి తీసుకున్నామని ఖైరతాబాద్ డీసీపీ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఆందోళనలపై ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి స్పందిస్తూ నల్ల చొక్కాలపై ఉన్న నినాదాలపైనే అభ్యంతరం తెలిపినట్టు, చీరలాగారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు అబద్దమని స్పష్టం చేశారు. స్పీకర్ ఆదేశాల మేరకే 35 మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. డీజీపీ, నగర సిపి భద్రతా ఏర్పాట్లను పరిశీలించగా శాంతి భద్రతల పరిరక్షణకే నిబంధనల ప్రకారం వ్యవహరించామని పోలీసులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నల్ల టీషర్టులతో నిరసన తెలుపుతున్న తమ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా నిరసించింది. తోపులాటలో కేటీఆర్, హరీష్ రావు వంటి కీలక నేతలు గాయపడ్డం, అరెస్టులు, మహిళా ఎమ్మెల్యే పట్ల పోలీసుల ప్రవర్తనను మండిపడ్డారు. ఈ పరిణామాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాళేశ్వరం వైఫల్యం నీటి సమస్యలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఏ కారణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అవగాహన రాహిత్యం వల్లనే ఇరిగేషన్ శాఖ నాశనమైందని, ఆయన మాట్లాడిన భాష తెలంగాణకే చెడ్డపేరు తెచ్చిందని మండిపడ్డారు. కాళేశ్వరం నిర్మాణం, నీటి పంపకాల్లో కేసీఆర్ చేసిన తప్పుల వల్లనే ప్రస్తుత పరిస్థితులు తలెత్తాయని, ఆయన ఫామ్ హౌస్కే పరిమితం కావడం మంచిదని ఎద్దేవా చేశారు. సింగరేణిలోని 128 మంది ఉద్యోగుల మారుపేర్ల సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 1997 నుండి ఉన్న ఈ పాత సమస్యకు చట్టపరమైన చిక్కులు ఉన్నందున అధికారులపై భారం పడకుండా ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల ప్రవర్తనను రేవంత్ రెడ్డి పోలీసు రాజ్యంగా హరీష్ రావు తెలంగాణ భవన్లో తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం 1000 రోజుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తమ గొంతు నొక్కిందని, మహిళా సభ్యులతో సహా నేతలను పోలీసులు అమానుషంగా అడ్డుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని 22A ఫీజు రియంబర్స్మెంట్పై బీఆర్ఎస్ లేకుండా నామమాత్రపు చర్చ జరుపుతున్నాయని ఆరోపించారు. సమస్యలపై ప్రతిపక్షం లేకుండా పారిపోతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు పోలీసు వాహనంపైకి ఎక్కడంతో వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనలో పలువురు బీజేపీ నాయకులకు గాయాలయ్యాయి. ఈ ఆందోళనతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆర్థిక వనరుగా భావిస్తోందని, కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో కార్మికులకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గుర్తింపు సంఘాలు కార్మికుల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యాయన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినందున ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. స్పీకర్ స్థానంలో ఉన్న ఎస్సీ నేతను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఏకవచనంతో అవమానించడాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేసి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని,

0: కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. రాజ్యాంగబద్ద పదవులను అవమానిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సభలో చర్చించేందుకు సబ్జెక్టు లేకనే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ గేటు వద్ద డ్రామాలు చేశారని మంత్రి సీతక్క మండిపడ్డారు. స్పీకర్ స్థానంలో ఉన్న ఎస్సీ నేతను, ఆయన తల్లిని అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ తాతా మధును బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దిగజారుడు రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ ను ప్రజలు బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియను భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా గుర్తింపు సంఘాల ఎన్నికల ద్వారా పూర్తి చేస్తామని శాసనమండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం, కొత్త బస్సుల కొనుగోలు, బకాయిల చెల్లింపులతో సంస్థను లాభాల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. కార్మికులకు ఫిట్మెంట్ ఇచ్చామని, ఖాళీల భర్తీ, మౌలిక వసతుల కల్పనతో ఆర్టీసీని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నామని వివరించారు. ప్రజా సమస్యలపై చర్చను పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ నేతలు నల్ల టీషర్టులతో డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. 22A అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీలు రాద్ధాంతం చేస్తున్నాయని, కాళేశ్వరం సీబీఐ విచారణను అడ్డుకుంటాయని ఆరోపించారు. అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టాయి. ఆలేరు, భువనగిరి, యాదగిరిగుట్టల్లో రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భక్తి కేంద్రం స్టూడియోలో సమయం 1:20. స్వాగతం సుస్వాగతం. మనందరికి ఎంతో ఇష్టమైన షో టైంకి అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైం అనగానే ఇంత ఉత్సాహంగా ఎందుకు మాట్లాడేస్తుంది అని అంటారా? మరి మీ అందరికీ, మనందరికీ ఇష్టమైన షో కాబట్టి షో టైంలో ఎలా పాల్గొనాలి? చాలా చాలా సింపుల్. మేము అడిగే ప్రశ్నలకి మీరు జవాబులు పంపించేయాలి. ఎక్కడ ఎలా అంటారా? 0402324085, 0402324085, ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం షో టైం. సో షో టైంలో తొలి ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ కితాబు అందుకున్న ఐశ్వర్య రాయ్ గారు 1994 గెలుచుకున్నారు కదా, మరి ఈ పోటీలు, ఈ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగాయి? ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ కితాబు గెలుచుకున్న ఐశ్వర్య రాయ్ గారు 1994 ఈ కితాబును గెలుచుకున్నారు. ఇది మన అందరికీ తెలుసు, కానీ ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? జవాబు తెలిస్తే 0402324085, ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

పాటలు చెప్పుకున్నట్టు ఎంతో ఇష్టంగా ఉంటుంది కదా, మనకు కూడా కలవాలనే ఉంటుంది ఐశ్వర్యరాయ్ గారిని. మరి మనము షో టైంలో నేను ఇందాక మీ అందరినీ అడిగిన ప్రశ్న, ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ కితాబ్ గెలుచుకున్న ఐశ్వర్యరాయ్ ఆ పోటీల్లో ఎక్కడ పాల్గొన్నారు, అంటే ఆ సంవత్సరం 1994లో ఈ పోటీలు ఎక్కడ జరిగాయి, జవాబు ఏంటో తెలుసా? సన్ సిటీ, సౌత్ ఆఫ్రికా. మరి ఇంతకీ రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, బుధన్ పోచంపల్లి నుంచి మార్కండేయ లక్ష్మి, అంకుశపురం నుంచి సుదర్శన్, సీతారాంబాగ్ నుంచి అరవింద్ లావణ్య, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, చింతల నుంచి శ్రవంతి సుశీల్, హైదరాబాద్ నుంచి బాలరాజు, అలాగే సిరికొండ నుంచి గీత, మధుకర్, నందిపేట నుంచి ఉమ్మడ నుంచి జైనుద్దీన్, కూకట్పల్లి నుంచి శేషు, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, వరంగల్ నుంచి పాషా, కరీంనగర్ నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అలాగే నరేష్ రోజా, మూసాపేట నుంచి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

ఆరు పదుల రంగుల రాట్నం, తరగని ఆనందం, తెర వెనుక విశేషాలు చెప్పుకుందాం. వివిధ భారతిలో రేపు ఉదయం 11:05. ఈ విశేషాలు మీతో పంచుకోబోతోంది మీ రేడియో నేస్తం పద్మిని. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, ఆరు పదుల రంగుల రాట్నాన్ని మనం వివిధ భారతి వేడుకగా ఎంజాయ్ చేద్దాం. ఆ వేడుకలో, ఆ సంబరాల్లో మురిసిపోదాం.

0: హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? మేము ఇప్పుడే వివిధ భారతి కుటుంబంలో జాయిన్ అయిపోయాము, ఇలా రేడియో సెట్ ఆన్ చేశాము అని చెప్పి అంటారా? 0404-232-40852, 0423-24-08-52, ఇది మా వాట్సాప్ నంబర్. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక పొడుపు కథ, మీ అందరూ పూరించేస్తారని తెలుసు అనుకోండి, అయినా ప్రయత్నించండి. నన్ను కొడితేనే నేను పనిచేస్తాను. ఏంటది? ఎవరు నేను? నన్ను కొడితేనే నేను పనిచేస్తాను. ఇది ఒక పొడుపు కథ. జవాబు తెలిస్తే 0402324-08-52 వాట్సాప్ చేసేయండి.

షో టైంలో ఇందాక నేను అడిగాను ఒక పొడుపు కథ, ఒక క్వశ్చన్ అడగగానే జవాబులు అందరూ పంపించేశారు, కానీ రకరకాలుగా పంపించారు. నన్ను కొడితేనే నేను పని చేస్తాను అని అంటే రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? డప్పు. మరి ఎవరెవరు సరైన జవాబులు పంపించారు? భువనగిరి నుంచి యాదగిరి, అలాగే నిమాని నుంచి పున్న వెంకటేశం, జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి చెందిన, హైదరాబాద్ నుంచి బాలు మౌనిక, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ, రాజన్నపేట నుంచి శ్రీనివాస్, రాజుల నుంచి వీరేశం, అలాగే పెడన నుంచి కనకారావు, బెంగళూరు నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, న్యావనంద్ నుంచి శ్రీరామ్ నరేందర్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, నందిపేట నుంచి వెంకటేష్, ఇంకా నిర్మల్ జిల్లా నుంచి మేరా సాయిలు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. జక్రన్పల్లి నుంచి రాజేందర్, అరుణ కూడా సరైన జవాబే పంపించేశారు. థ్యాంక్ యూ.

శ్రోతలకు ఒక గమనిక, జనరంజని, మీరు కోరిన సినీ గీతాలు అలాగే మీరు మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇకపైన లేఖల ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా పంపించండి. మరి లేఖలు పంపించవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. చిరునామా మరోసారి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఇమెయిల్ ఐడి హెలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. HELLO VIVIDHBHARATIHYD@gmail.com. జనరంజని, శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం ఈమెయిల్స్ అలాగే లేఖల ద్వారా ప్రతిరోజు ఉదయం 8:15 నుంచి 9 వరకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 దాటి 46 షో టైం వింటున్నారు. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? 0402324082 0402024 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగే ప్రశ్నలకి జవాబులు ఇక్కడ పంపించేయండి. షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అల్లరి ప్రియుడు సినిమా గుర్తుందా? మరి ఈ సినిమాలో హీరో ప్రొఫెషన్ ఏంటి? అల్లరి ప్రియుడు చిత్రంలో హీరో ప్రొఫెషన్ ఏంటి? జవాబు తెలిస్తే 0402324082 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైంలో ఇందాక నేను అడిగాను, అల్లరి ప్రియుడు చిత్రంలో హీరో ప్రొఫెషన్ ఏంటి అంటే ఆయన ఒక సింగర్ అన్నమాట. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు అంటే కడప జిల్లా పొద్దుటూరు నుంచి శ్రీనివాసరెడ్డి, అలాగే పుట్టపక్క నుంచి భవాని వెంకట్, రాంపురం నుంచి కట్ల సతీష్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, హనుమకొండ నుంచి పీక్షపతి నిర్మల, గిరిమాపూర్ నుంచి మధు, హుడా కాలనీ నుంచి బుజ్జి, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, వెల్లుల నుంచి జప భూమేశ్వర్, చేపల నుంచి శ్రీనివాస్, డోంకేశ్వర్ నుంచి రమేష్, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, కర్నూలు నుంచి ప్రమయ్య, ఆదర్శ్ నగర్ నుంచి రాజ్ కుమార్, నేరెడ్పేట నుంచి సురేష్, సోమాజిగూడ నుంచి అశోక్ కుమార్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక ధన్యవాదాలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలిలో మళ్లీ కలుద్దాం.

0: Stadium. Sabalenka will face Czech player Linda Noskova in the quarterfinals tomorrow. In another round of 16 clashes, Spain's Carlos Alcaraz thrashed American Tommy Paul in the pre-quarterfinals at Arthur Ashe Stadium. Benchmark domestic equity indices extended losses during the afternoon session today. The Sensex declined 467 points to 76,049, while the Nifty fell 138 points to 23,760 when reports last came in. And now before we end the bulletin, the headlines once again. Union Home Minister Amit Shah chairs 28th meeting of Western Zonal Council in Goa. External Affairs Minister Dr. S. Jaishankar holds bilateral meeting with Luxembourg Deputy Prime Minister Xavier Bettel, says in an era where whole world is worried about uncertainty, India and Luxembourg have a trusted relationship. Death toll in Delhi's building collapse rises to 7. MCD South Zone Deputy Commissioner for Engineers suspended. Enforcement Directorate conducts searches at 7 premises linked to TMC MP Nadimul Haq's Urdu Daily over money laundering. And with that, we end the midday news.
1: Akasivani. వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కదా. గోడల్లేని క్లాస్ రూమ్స్లో చదువుకుంటే ఎలా ఉంటుంది? హలో హలో, రూమ్ అంటేనే గోడలుంటాయి కదా అని అంటారా? అదే మరి సరికొత్త టీచింగ్ టెక్నిక్ అనుకోండి. బతుకు పాఠాలు బడిలో కాదు, బయట ప్రపంచంలో నేర్పుతాను రండి అంటున్న శక్తిశీలి ఎవరు? ఏం నేర్పిస్తోంది? ఎవరికి? మాట్లాడుకుందాం.

ఆరుపదుల రంగుల రాట్నం, తరగని ఆనందం, తెర వెనుక విశేషాలు చెప్పేసుకుందాం. వివిధ భారతిలో రేపు ఉదయం 11:05 మీ రేడియో నేస్తంతో. ఆపాత మధురాల్ని మరింతగా స్పృశించుకుందాం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి శక్తిశీలిలో ఇందాక నేను మీ అందరికీ చెప్పాను కదా, గోడల్లేని క్లాస్ రూమ్లో ఒకరు ఏదో నేర్పిస్తున్నాను, బతుకు పాఠాలు అంటూ ముందుకు వచ్చారు, ఎవరు అని చెప్పి అన్నానా? మహారాష్ట్రలోని పత్రి గ్రామం, మారుమూల పల్లె. అక్కడి జిల్లా పరిషత్ పాఠశాలలో గత 31 సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు ఉజ్వల వాడేకర్. వీరే ఈరోజు మన శక్తిశీలి. నెలకు 10 రూపాయల స్కూల్ ఫీజు కూడా భారం అక్కడి ప్రజలకు. కానీ చదువు విలువేంటో అందరికీ ఇంటింటికీ తిరిగి చెప్పేవారు ఉజ్వల. అంతేకాదు, పిల్లలకి పాఠాలు చెప్తూనే వారంలో ఒకరోజు ఒక కొత్త ప్రాంతానికి తీసుకుని వెళ్లేవారు ఉజ్వల. ఒకసారి పెట్రోల్ పంప్కి తీసుకుని వెళ్లారు. ఎంత డబ్బుకి ఎంత పెట్రోల్ పోస్తారో చూపిస్తూ లెక్కలు నేర్పిస్తారు ఉజ్వల. ఆసక్తిగా ఉంది కదా, ఇలా కూడా చదువుకోవచ్చా అంటారా? ఇలాగే చదివిస్తున్నారు. మరింత మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత.

ఈ పాటలో చెప్పుకున్నట్టు నిజంగా చిత్రంగానే అనిపిస్తాయి ఉజ్వల గారి క్లాసెస్ కనుక మనం కూడా అటెండ్ అయితే. మరి ఇందాక నేను మీ అందరికీ చెప్పాను కదా, మహారాష్ట్రలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నారు ఉజ్వల గారు. వీరు స్టూడెంట్స్ని పెట్రోల్ పంక్కి కూడా తీసుకుని వెళ్ళి లెక్కలు ఎలా అక్కడ నేర్పిస్తారో తెలుసా, ఎంత డబ్బులకి ఎంత పెట్రోల్ పోస్తారో చూపిస్తారు. మరి ఇంకొకసారి చాక్లెట్ ఫ్యాక్టరీలో పాఠాలు. ఎన్నిసార్లు మెషిన్ తిప్పితే ఎంత చాక్లెట్ ఉత్పత్తి అవుతుందంటూ సరదాగా ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నల్లోనే వాళ్ళ సిలబస్ కూడా కవర్ అయిపోతుంటుంది. మరోసారి క్లాస్లో వెల్లుల్లి రెబ్బలు ఒలవమంటారట, అందులో దాగున్న పోషకాల గురించి చెప్తూ ఎన్ని రెబ్బలు వచ్చాయో లెక్క పెట్టమంటారు. ఇలా సరదాగా చదువు చెప్తూనే వారికి జీవిత పాఠాలు బతుకు పాఠాలు కూడా నేర్పిస్తున్నారు ఉజ్వల.

ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు దాటి 38 నిమిషాలు. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము ఉజ్వల వాడేకర్ గారి గురించి. వీరు మహారాష్ట్రలోని జిల్లా పరిషత్లో స్కూల్లో ఒక టీచర్. మరి

మహిళల్లో సృజనాత్మకతను వెలికితీసి అరుదైన కొందరు ఉపాధ్యాయులు చేసేవి వీరు కూడా చేస్తున్నారు. ఏంటవి? ఇందాక చెప్పుకున్నట్టు పెట్రోల్ బంక్లో పాఠాలు, అలాగే చాక్లెట్ ఫ్యాక్టరీలో కూడా బతుకుబడి ఎలా గడపాలి బతుకు పాఠాలు నేర్పిస్తున్న ఉజ్వల గారు ఉజ్వలంగా వెలిగిపోతున్నారు. ఒక ఉపాధ్యాయురాలుగా ఆవిడ సాధిస్తున్నది మామూలు విషయం కాదు. ఎందుకంటే పిల్లల్లో ఎంతోమంది మొండివాళ్లు కూడా ఉంటారు. క్లాస్ రూమ్ బయటకు వచ్చి ఏం నేర్చుకుంటామో, పరుగులు పెట్టేద్దాం, ఆటలు ఆడేద్దాం అన్న అల్లరి పిల్లల్ని కూడా చేయి పట్టుకొని మరీ తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టి ఇలా చేయాలి, ఇలా చేస్తే నీకు ఫ్యూచర్లో ఈ పని కూడా నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. మట్టితో బొమ్మలు చేయించి ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకోమంటారు. చక్కటి వాతావరణంలో పెరుగుతున్న పిల్లల్ని చూసి పక్క గ్రామాల వారు కూడా ఇక్కడికే చదువుకోవడానికి తమ పిల్లల్ని కూడా పంపిస్తున్నారు. గతంలో అంటే 31 సంవత్సరాల క్రితము వారు చేరినప్పుడు, ఈ ఉజ్వల గారు స్కూల్లో టీచర్గా చేరినప్పుడు 10 20లో ఉన్న సంఖ్య స్కూల్ పిల్లలు ఇప్పుడు 100లోకి చేరింది.

గతంలో అంటే 31 సంవత్సరాల క్రితము వారు చేరినప్పుడు, ఈ ఉజ్వల గారు స్కూల్లో టీచర్గా చేరినప్పుడు 10 20లో ఉన్న సంఖ్య స్కూల్ పిల్లలు ఇప్పుడు 100లోకి చేరింది.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఉజ్వల వాడేకర్ గారు జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్, పిల్లలను పంక్చర్ షాప్లో కూడా తీసుకుని వెళ్లి పంక్చర్ చేయడం నేర్పిస్తూ సైకిల్ని ఎలా రిపేర్ చేయాలో చూపిస్తున్నారు. రొట్టెలు ఒత్తిస్తున్నారు పిల్లలతోటి, ఎందుకంటే అమ్మకెప్పుడైనా సాయం చేద్దామా అనగానే ఉత్సాహంగా వచ్చే పిల్లలే కదా ఎక్కువ మంది. అందులో వంటింట్లో అమ్మకి సాయం చేస్తే అమ్మకి కూడా ఎంతో సంతోషం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. చదువు అంటే సిలబస్ పుస్తకాలు మాత్రమే కాదు, బతుకు పాఠాలు చాలా అవసరమని అంటున్నారు ఉజ్వల వాడేకర్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా hyderabadwater.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: శక్తిశిలిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము జిల్లా పరిషత్ పాఠశాలలోని టీచర్ ఉజ్వల వాడేకర్ గారి గురించి. స్వయంగా చేస్తేనే అన్ని పనులు వస్తాయని నమ్ముతారు ఉజ్వల గారు. పిల్లల కుటుంబాలకు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. చదువు ఆవశ్యకత పెద్దలకి చెప్పడంతో బడిలో అటెండెన్స్ కూడా పెరిగింది. ఖరీదైన కార్పొరేట్ స్కూళ్లు అందించే సౌకర్యాల కన్నా ఏమాత్రం తీసిపోనివ్వకుండా స్కూల్ని నడిపిస్తున్నారు. ప్రకృతి ఒడిలో నేర్పించే పాఠాలు కొన్ని వారికి పచ్చదనం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేస్తున్నాయి.

ఉజ్వల వాడేకర్ గారు పిల్లలకు స్కూల్లో ప్రాక్టికల్ క్లాసెస్ వల్లనే ఎంతో ఉపయోగం ఉంటుందని తెలుసుకుని గత 31 సంవత్సరాలుగా జిల్లా పరిషత్ స్కూల్ పర్తి గ్రామం మహారాష్ట్రలో నేర్పిస్తున్నారు. మరి వీరు ఈ ప్రాక్టికల్ క్లాసెస్ వల్ల అంటే ఒక పెట్రోల్ బంక్లో కానీ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో కావచ్చు లేదా పంక్చర్ వేసే దుకాణంలో సరే ఏదైనా సరే ఇవిలాంటి ప్రాక్టికల్ క్లాసెస్ వల్ల వారికి ఎంత ఉపయోగంగా ఉందో ఆ పిల్లలు స్కూల్ పాస్అవుట్ అయ్యాక కూడా ఎలా వారి ఫ్యూచర్ ఉండబోతోంది ముందుగానే మేము ఆలోచించుకుంటున్నాము అని చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాన్ని మారుస్తున్న ఉజ్వల గారికి సెల్యూట్, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, వారే మన ఉజ్వల భవిష్యత్తు కూడా. మరి ఇలాంటి టీచర్స్ అందరూ ఇంకా రావాలి, ముందుకు రావాలి, పిల్లల్ని ఇంకా బాగా రూపుదిద్దుకునేటట్టు చేయాలి, వారి ఫ్యూచర్ని బాగా చేయాలి అని చెప్పి కోరుకుందాం. నమస్తే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3 గంటలు దాటి 35 సెకండ్లు. ముంబై వివిధ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే.
1: తేరా సాత్ హమ్కో దో జహాన్ సే ప్యారా.
2: వివిధ భారతి సే గూంజతే హై కుచ్ అన్మోల్ లగ్వే.
1: తేరా జవాబ్ నహీ.
2: చిడతా హై మొహబ్బత్ కా రాగ్.
1: ప్యార్ కా రాగ్ సునో రే.
2: బజతా హై ఛాయా గీత్ వివిధ భారతి సే.
1: సదా రహీ హై సదా రహేగీ.
2: తో సునియే రోజ్ రాత్ 10 బజే ఛాయా గీత్ సిర్ఫ్ వివిధ భారతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు జరిగిన అవమానం రాష్ట్రానికి చీకటి రోజని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పథకం ప్రకారమే తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఉసిగొల్పి ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధును డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇలాంటి చర్యలు క్షమిస్తే చట్టసభల గౌరవానికి భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. స్పీకర్పై ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మధును బీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేయాలని, కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ 22A భూములపై న్యాయ విచారణ కోరారు. అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అయితే తాను స్పీకర్ మండలి చైర్మన్లను ఉద్దేశించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, వారిపై తనకు గౌరవం ఉందని తాతా మధు స్పష్టం చేశారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల దాడిని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత చర్యలు నిరసిస్తూ నల్ల టీషర్టులతో నిరసన తెలిపిన తమ పార్టీ ప్రజాప్రతినిధులపై ప్రవర్తించిన తీరుకు రేవంత్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తీవ్ర వాయిదాలు నిరసనల నడుమ తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సభలో ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య వివిధ వివాదాస్పద అంశాలపై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై కేసీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అవకతవకలు తప్పుడు విధానాల వల్లనే రాష్ట్రంలో నీటి సమస్యలేర్పడి నీటిపారుదల శాఖ నాశనమైందని ఆయన ఆరోపించారు. దేశ ప్రగతిలో మహిళలు ఎప్పుడూ మార్గదర్శకులుగా ఉన్నారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఫరీదాబాద్లో జాతీయ మహిళా కమిషన్ నిర్వహించిన మహిళా శాసనసభ్యుల వర్క్షాప్లో మాట్లాడిన స్పీకర్ వారి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు సరైన అవకాశాలు కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వంట గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గిస్తున్నట్టు కేంద్ర మంత్రి సురేష్ గోపి వెల్లడించారు. వినియోగదారులకు మరింత వేగంగా సులభంగా గ్యాస్ సిలిండర్లు అందించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్గొండ తొలి ఎంపీ కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా సిపిఐ రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన 3 ముఖ్య నేతల్లో రావి నారాయణ రెడ్డి ఒకరని, ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:05. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సండే అయిపోయి మండే వచ్చేసింది. హాలిడే మూడ్ నుండి వర్క్ మూడ్లోకి ట్యూన్ అయిపోయారు కదా. అయితే మన వివిధ భారతి 102.8ని కూడా ట్యూన్ చేసేసుకుని చిల్ అయిపోండి. ఈ పూట మంచి మంచి సాంగ్స్తో వెల్కమ్ టు ఛాయ్తో హాయ్ కబుర్లు.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. ఏదైనా ఒక పని చేయాలంటే ఒక్కొక్కసారి ఒక్కళ్ళ వల్ల అవ్వదు. ఇంట్లో అయినా, సంస్థలో అయినా, వ్యవస్థలో అయినా వ్యక్తుల మధ్య సహకారం అనేది ఉంటేనే ఏ పనైనా సరే ఈజీగా అవుతుంది. అలాగే మన కోసం అనుక్షణం కష్టపడే వ్యవస్థలో ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎక్కడి నుండైనా సహకారంతో పనిచేస్తే అప్పుడు సమస్యలు చాలా త్వరగా సాల్వ్ అయిపోతాయి. మరి దీని గురించి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న.

0: ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. టెక్నాలజీ పెరిగి, డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగిన ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు ప్రపంచంలో ఒక్కచోట నుండని కాకుండా ఎక్కడి నుంచైనా, ఎలా అయినా, ఎలాంటి వారినైనా మోసం చేసే నేర ప్రవృత్తి అనేది పెరిగిపోవడంతో దీనికి అడ్డుకట్ట వేయడానికి ఒక ప్రాంతం ఒక దేశమని సంబంధం లేకుండా పోలీస్ సిబ్బంది కూడా మరి ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా సరే సమస్యకు సంబంధించిన పరిష్కారం వైపుగా అక్కడున్నటువంటి సిబ్బందితో మాట్లాడి పరస్పర సహకారంతో పనిచేయటం ముఖ్యమని, దీనిపై అవగాహన కల్పించడానికే ప్రతి సంవత్సరం ఈ రోజుని అంతర్జాతీయ పోలీస్ సహకార దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మరి దీని గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. అసలు ఇలాంటి ఒక రోజుని జరుపుకోవాలని డిసెంబర్ 16, 2022 ఇయర్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేస్తే, మొట్టమొదటిసారిగా వరల్డ్ వైడ్గా సెప్టెంబర్ 7వ తేదీ 2023లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పోలీస్ కోఆపరేషన్ని జరుపుకుంది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ రోజుని జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 7నే ఎందుకు జరుపుకుంటున్నారు? ఎందుకు అంటే, అంతర్జాతీయ పోలీస్ సంస్థ 1923 సెప్టెంబర్ 7న ఏర్పడింది కాబట్టి అదే రోజుని అంతర్జాతీయ పోలీస్ సహకార దినోత్సవాన్ని జరుపుకోవడానికి నిశ్చయించుకున్నారు. ప్రపంచ శాంతి భద్రతల్ని కాపాడటం మరి ఈ రోజు యొక్క ఉద్దేశమేంటో మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మీరు ట్యూన్ చేసుకున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. గ్లోబల్ సెక్యూరిటీని మెరుగుపరచడం, సైబర్ నేరాలు, ఉగ్రవాదం ఇలా సరిహద్దులు దాటి చేసే ఎలాంటి నేరమైనా ఒకరికొకరు సమన్వయంతో సమస్యల్ని పరిష్కరించడమే ఈ డే యొక్క ఉద్దేశం. పెరుగుతున్న నేరాలకు తగ్గట్లుగా ప్రజల రక్షణే ధ్యేయంగా ప్రతి క్షణం మన కోసం, మన భద్రత కోసమే పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి సెల్యూట్ అంటోంది మన వివిధ భారతి. మరి ఇలాంటి అంశాల్ని మన వివిధ భారతిలో ప్రతిరోజు ఇది మన చట్టంలో కూడా మనం తెలుసుకుంటున్నాం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావంటే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాను అందట. ఇది ఒకప్పుడు మాట, కానీ ఇప్పుడు మాత్రం అంతు చిక్కని ఊహకందని రోగాలతో పోరాడేవారి ప్రాణాల్ని కాపాడాలని ఆ రూపాయి తప్పిస్తోంది. నేను పెద్దయ్యాక నిన్ను బాగా చూసుకుంటానమ్మా అంటూ తోటివారితో ఆనందంగా చలాకీగా ఆడుకునే ఆ కొడుకే కళ్ల ముందు కుదేలవ్వటం చూసి ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఎస్, బతుకున్న జీవోత్సవంలా బతుకుంటున్నారు మరి ఈ వ్యాధిని పడినవారు. ఇంతకీ అది ఏం వ్యాధి, ఎవరిలో వస్తుంది, ఏం చేయాలి? ఈరోజు మరి దీని గురించి మాట్లాడుకోవడానికి ఒక కారణం లేకపోలేదు. అదేంటో నేను మీకు చెప్పేస్తాను ఈ పాట తర్వాత. చాయ్తో హాయ్ కబుర్లో వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఎక్కువగా మగపిల్లల్లో ప్రతి 5,000 మందిలో ఒక్కరికి వచ్చే ఈ వ్యాధి పేరు డుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ, అంటే కండరాల క్షీణత. కండర కణాల్ని దృఢంగా ఉంచే ప్రోటీన్ లోపం వలన ఈ వ్యాధి వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు. మరి దీనికి ఏం చేయాలి? ఏం చేయాలంటే, తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే 3rd మంత్లో ప్రీనాటల్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధి గురించి ముందే తెలుసుకుని నివారించవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన పిల్లల లైఫ్ టైం తగ్గిపోతుందట. మరి ఈ అరుదైన వ్యాధి గురించి ప్రజలలో సామాజిక మాధ్యమాల ద్వారా, ఆరోగ్య కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం కోసమే ప్రతి సంవత్సరం ఈ రోజుని వరల్డ్ డ్యూచెన్ అవేర్నెస్ డేగా జరుపుతున్నారు. ఇలాంటి ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విశేషాలని మనం మన వివిధ భారతి 102.8 MHz పై ప్రతిరోజు చెప్పుకుంటున్నాం ఆరోగ్య జీవనం కార్యక్రమంలో.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మాస్ మహారాజా రవితేజ కిలాడి సినిమా తర్వాత సక్సెస్ కోసం చూసిన ఎదురుచూపులు ఇరుముడి సినిమాతో ఫలించాయి. ఇప్పుడు ఆ సినిమా ఇచ్చిన ఎనర్జీతో ఫుల్ స్వింగ్లో మరో కొత్త కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సరిపోదా శనివారం సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న వివేక్ ఆత్రేయ ఇప్పుడు హర్రర్ కామెడీ సబ్జెక్ట్తో ఇంతకు ముందెన్నడూ చూడని ఓ కొత్త పాత్రలో రవితేజని చూపించబోతున్నారట. వివేక్ ఆత్రేయ రవితేజ కాంబోలో ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది.

0: ఇది ఈనాటి ఛాయ్తో హాయ్ కబుర్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ హై. అబ్ ఆప్ ఫఖ్రుద్దీన్ కే సాత్ ఇలాఖాయి ఖబరే సున్ రహే హై. పేష్ హై సుర్ఖియాం. తెలంగాణ ఖానూన్ సాజ్ అసెంబ్లీ కా మాన్సూన్ ఇజలాస్ బీజేపీ కే హంగామా ఖైజ్ ఎహతిజాజ్ కే దర్మియాన్ షురూ హువా. బీజేపీ అర్కాన్ నే 22A మమ్నూ అరాజీ కే మామలే పర్ ఫౌరీ బహస్ కా మతాలబా కియా. ఫీర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కి ఇజ్రాయి మే తాఖీర్ కే ఖిలాఫ్ తెలంగాణ అసెంబ్లీ కే ఖరీఫ్ ఎహతిజాజ్ కే దౌరాన్ బీజేపీ కే రియాసతీ సదర్ రామచందర్ రావు సమేత్ కయి ఖాయిదీన్ కో పులిస్ నే హిరాసత్ మే లియా. గన్ పార్క్ మే సిఆర్ టీ షర్ట్ ఎహతిజాజ్ కే దౌరాన్ పులిస్ ఆర్ బీఆర్ఎస్ కార్కునో కే దర్మియాన్ హాతాపాయి మే బీఆర్ఎస్ కే అహమ్ ఖాయిదీన్ కేటీ రామారావు ఆర్ హరీష్ రావు జఖ్మీ హో గయే. వజీర్ ఆలా రేవంత్ రెడ్డి ఆర్ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏ మహేశ్వర్ రెడ్డి నే స్పీకర్ కే ఖిలాఫ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు కే ఖాబిల్ ఎహతిజాజ్ రిమార్క్స్ కో సఖ్త్ మజమ్మత్ కీ. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జజ్బాతి హో గయే ఆర్ ఇన్కీ ఆంఖో మే ఆసూ ఆ గయే జబ్ వజీర్ సీతక్కా నే స్పీకర్ కి మర్హూమ్ వాలిదా కే ఖిలాఫ్ కీ గయి తౌహీన్ ఆమేజ్ రిమార్క్స్ కా జిక్ర కియా. ఔర్ అబ్ పేషే ఖబరోం కీ తఫ్సీల్. తెలంగాణ ఖానూన్ సాజ్ అసెంబ్లీ కా మాన్సూన్ ఇజలాస్ ఆజ్ సుబహ్ 10 బజే గడ్డం ప్రసాద్ కీ జానిబ్ సే సవాలియా వక్ఫీ కే ఆగాజ్ కే సాథ్ షురూ హువా. ఇజలాస్ కే ఆగాజ్ పర్ హి బీజేపీ అర్కాన్ నే ప్లే కార్డ్ లహరాతే హువే అసెంబ్లీ కే పోడియం కే ఖరీబ్ ఎహతిజాజ్ కియా ఔర్ 22A మమ్నూ అరాజీ కే మామలే పర్ ఫౌరీ బహస్ కా మతాలబా కియా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:05. ఇప్పుడొక సినీ గీతం విందాం. రచ్చ చిత్రం నుండి సుఖ్వీందర్ సింగ్ సాహితి పాడిన పాట. సుద్దాల అశోక్ తేజ గీతానికి మణిశర్మ సంగీతం.

సినీ గీతం విన్నారు మీరు ఇంతవరకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: అక్క చూడు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. 22A నిషేధిత భూములపై తక్షణమే చర్చ జరపాలనే బీజేపీ శాసనసభ్యుల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ వర్షాకాల తొలిరోజు సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని కోరుతూ అసెంబ్లీ ఎదుట బీజేపీ

పార్టీ నిర్వహించిన నిరసన నేపథ్యంలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్ పార్క్ వద్ద నల్ల టీషర్టులతో నిర్వహించిన ఆందోళనలో పోలీసులతో జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుతో సహా పలువురు గాయపడ్డారు. స్పీకర్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఖండించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించడంతో మొదలయ్యాయి. 22A నిషేధిత భూములపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించి అసెంబ్లీ పోడియం వద్ద నిరసన తెలపడంతో తీవ్ర కలకలం రేగింది. స్వల్పకాలిక చర్చకు సిద్దంగా ఉన్నామని మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంకేతం ఇచ్చినప్పటికీ బీజేపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణను అడ్డుకోవడానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటయ్యాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు అసెంబ్లీ ప్రాంగణాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రదర్శనగా వస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని ప్రత్యేక వాహనాల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఆందోళనకారులు పోలీసు వాహనంపైకి ఎక్కడంతో వాహనం దెబ్బతినడమే కాకుండా పలువురు బీజేపీ నాయకులు గాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ నిరసనకు మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వం వహించారు. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు గాయపడ్డారు. ఈ తోపులాట సమయంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. 128 మంది సింగరేణి ఉద్యోగుల అలియాస్ పేర్ల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనమండలిలో తెలిపారు. అధికారులపై భారం పడకుండా 1997 నాటి ఈ సుదీర్ఘ చట్టపరమైన చిక్కులను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్కు జరిగిన అవమానం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, సభ మొత్తానికి జరిగిన అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసి డిస్మిస్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ స్థానాన్ని, వారి తల్లిని అవమానించేలా ఎమ్మెల్సీ తాతా మధు ఇతర నేతలు చేసిన అభ్యంతర వ్యాఖ్యలను క్షమించరాని నేరమని అన్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న స్పీకర్పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలవంచుకునే చర్య అని విమర్శించారు. అసెంబ్లీ స్పీకర్పై ఎమ్మెల్సీ తాతా మధు ఉపయోగించిన అభ్యంతరకర భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనసభలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తాతా మధును బీఆర్ఎస్ పార్టీ తక్షణమే బర్తరఫ్ చేయాలని, ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్పీకర్ దివంగత తల్లిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ మంత్రి సీతక్క మాట్లాడిన సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. స్పీకర్ కుటుంబానికి జరిగిన అవమానం, ఆయన రాజ్యాంగ పదవి గౌరవం గురించి మంత్రి ఆవేదనగా మాట్లాడిన తీరు సభా ప్రాంగణంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ను తీవ్రంగా కలిచివేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ మట్టి, సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ఈ రోజు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని, ఉన్నత స్థానాలకు చేరాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకాంక్షించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీఎస్ఆర్ కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు 150 మంచాలు ఇవ్వగా సిరిసిల్ల కేజీబీవీలో కలెక్టర్ ప్రారంభించారు. పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవని మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ హెచ్చరించారు. మహబూబ్ నగర్లోని మోడ్రన్ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ సింగ్

తో కలిసితనికి నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలో విద్యాశాఖ కార్యదర్శి ఎలక్టోరల్ అబ్జర్వర్ యోగిత రాణా పర్యటించారు. జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజుతో కలిసి జిల్లా కేంద్రాల్లోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ కేంద్రాన్ని పరిశీలించి అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి 1000 రోజులు పూర్తయినా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట విద్యాశాఖ కార్యదర్శి జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగిత రాణా అధికారులను ఆదేశించారు. నస్పూర్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2 బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాయి. సుజాత నగర్ మండలం సీతంపేట పంచాయతీ పరిధిలోని భూములను పరిశీలించిన బృందాలు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన స్థలం, సాంకేతిక అంశాలు, వివిధ అనుమతులకు సంబంధించిన అంశాలను పరిశీలించాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధులు మొదటి నల్గొండ ఎంపీ కామ్రేడ్ రావి నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ సిపిఐ రాష్ట కార్యాలయం మగ్దూం భవన్లో ఆయన చిత్రపటానికి సిపిఐ రాష్ట కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో చెత్తను 4 రకాలుగా వేరు చేయడం నిర్బంధం కాగా కాలుష్య కారకులచే నష్టపరిహారం చెల్లించే విధానం, బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల బాధ్యతలు స్పష్టంగా నిర్దేశించారు. సమగ్ర వ్యర్థాల నిర్వహణ పర్యవేక్షణకు డిజిటల్ పోర్టల్తో పాటు కొండ ప్రాంతాలు, ద్వీపాలకు ప్రత్యేక నిబంధనలు కూడా రూపొందించారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రముఖ సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై దివంగత రైతు నాయకుడికి నివాళులర్పించారు. ఆయనను రైతుల సమస్యలపై ఎంతో అవగాహన కలిగిన వ్యక్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మల్లారెడ్డి రచనల ఆధారంగా వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరిస్తామని మంత్రివర్గంతో చర్చించి ఆయన జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఓటర్లను హక్కుల నుంచి వంచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టడీ క్లాక్ లో సమయం 6:20. సూపర్ హిట్ సాంగ్స్ విందాం. ముందుగా ఓకే బంగారం చిత్రంలో కార్తిక్ తిరుపతి గానం చేసిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట నూతన మోహన్ గాన్ చేసిన పాట ఓ బేబీ చిత్రం నుండి, భాస్కర్ భట్ల రవికుమార్ గీతానికి మిక్కిజమేర్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు విన్న ఆ పాట హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలోనిది. హేమచంద్ర, శ్రావణ భార్గవి గానం చేశారు. సిరివెన్నెల గీతానికి ఎస్ఎస్ థమన్ సంగీతం. సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట ఉలవచారు బిర్యానీ చిత్రంలోనిది. రంజిత్ విభావరి గానం చేసిన పాట, చంద్రబోస్ గీతం, ఇళయరాజా సంగీతం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ ని 6 గంటల 50 నిమిషాల నుండి

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనల్లా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇంటి పనులు బాధ్యతలన్నీ భార్యాభర్తలు సమానంగా పంచుకోవాలి. దీంతో పాటు లేడీస్ కి మహిళలకు మాతృత్వ సెలవులున్నట్లే పితృత్వ సెలవులు ఉండాలి ఫర్ ఫాదర్స్. ఉద్యోగాలకు దూరం అవుతున్న విషయం గురించి మాట్లాడితే మహిళలకు అన్ని రంగాల్లోనూ పుష్కలమైన అవకాశాలున్నాయి, కానీ ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, వివాహమయ్యాక ఒత్తిడి వల్ల కొందరు ఉద్యోగాలు మానేస్తారు. ఈ పరిస్థితి మారాలి. పెళ్లి అంటే ఆర్థిక స్వాతంత్రం కోల్పోవడం కాదు. భార్యాభర్తలిద్దరూ నెల ప్రారంభంలో ఖర్చుల జాబితాను చేసుకోవాలి. దే హావ్ టు గివ్ ప్రయారిటీ అకార్డింగ్ టు ద నీడ్. ఆవశ్యకత ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. వివాహం

ఆర్జే చేతన్. ఇంటి పనులు బాధ్యతలన్నీ భార్యాభర్తలు సమానంగా పంచుకోవాలి. దీంతో పాటు లేడీస్ కి మహిళలకు మాతృత్వ సెలవులున్నట్లే పితృత్వ సెలవులు ఉండాలి. ఫర్ ఫాదర్స్ ఉద్యోగాలకు దూరం అవుతున్న విషయం గురించి మాట్లాడితే మహిళలకు అన్ని రంగాల్లోనూ పుష్కలమైన అవకాశాలున్నాయి, కానీ ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, వివాహమయ్యాక ఒత్తిడి వల్ల కొందరు ఉద్యోగాలు మానేస్తారు. ఈ పరిస్థితి మారాలి. పెళ్లి అంటే ఆర్థిక స్వాతంత్రం కోల్పోవడం కాదు. భార్యాభర్తలిద్దరూ నెల ప్రారంభంలో ఖర్చుల జాబితాను చేసుకోవాలి. దే హావ్ టు గివ్ ప్రయారిటీ అకార్డింగ్ టు ద నీడ్. ఆవశ్యకత ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. వివాహం అనేది ఒక అమ్మాయి జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ఇంటి బాధ్యతలతో వివాహం అనేది ఒక అమ్మాయి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. మ్యారేజ్ అనేది ఒక అమ్మాయి జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుందని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద ఫ్యామిలీ రిలేషన్స్, ఇవన్నీ కొత్త కొత్తగా ఉంటాయి. ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగం సమన్వయం చేసుకోవాలి. అందుకే దానికి తగినట్లు ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. వివాహం ముఖ్యంగా భారతదేశంలో మహిళలకు జీవితంలో ఒక కీలక మైలురాయిగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఇంటి పనుల నుంచి ఆర్థిక నిర్వహణ వరకు బాధ్యతలు చాలా రెట్లు పెరుగుతాయి. వీటన్నిటి మధ్య మీ జీవిత భాగస్వామి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలకు, ముఖ్యంగా డబ్బు విషయానికి వస్తే, మీరు మీ స్వాతంత్రాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. ఇక ఉమ్మడి కుటుంబంలో భాగంగా అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కుటుంబం కూడా వారికి తోడుగా ఉంటే ఇది చాలా సులభం అవుతుంది. ఆమె ఆర్థిక స్వాతంత్రానికి ఆటంకం లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. డబ్బు నిర్వహణ విషయానికి వస్తే భార్యాభర్తలిద్దరూ నెల ప్రారంభంలో ఖర్చులన్నీ జాబితా చేసుకోవాలి. ఆవశ్యకత అంటే ప్రయారిటైజ్ చేసుకోవాలి. దాని ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. కలిసి సాధించాలనుకునే కొన్ని లక్ష్యాలతో పాటు వ్యక్తిగత లక్ష్యాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు కలిసి ఇంటిని నిర్మించుకోవాలనుకుంటే అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. భార్యాభర్తల్లో అవగాహన ఉండేవారు పెట్టుబడుల గురించి ప్రణాళిక చేయాలి. ఇతరులు వారికి మద్దతు ఇవ్వాలి. ఇద్దరి ఆలోచనలో ఏవైనా విభేదాలుంటే పరిష్కరించుకోవాలి. పెళ్లైన తర్వాత కొత్త లక్ష్యాలు కోసం ఉమ్మడి పెట్టుబడులు ప్రారంభించినప్పటికీ పెళ్లికి ముందు చేసిన పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే పూర్తిగా భర్తపై ఆధారపడకుండా ఆర్థిక విషయాల్లో స్వతంత్రం ఉంటుంది. వివాహం అనేది అన్ని విషయాల్లో భాగస్వామ్యం ఉంటుంది. జీవితాన్నే కాకుండా ఆర్థిక బాధ్యతలను కూడా పంచుకోవాలి. కుటుంబంలో భర్త ఆర్థిక విషయాలను ఒక్కడే నిర్వహిస్తే భార్య ఆర్థిక స్వాతంత్రాన్ని దెబ్బతీసిన వారవుతారు. భార్య వారిపై ఆధారపడాలనుకుంటే అది మహిళ విశ్వాసాన్ని దెబ్బతీసిన వారవుతారు. ఆర్థిక నిర్ణయాల గురించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిపి తీసుకోవాలి. కొంతమంది మహిళలు వివాహం చేసుకున్న తర్వాత వారి వృత్తిని కూడా వదులుకుంటారు, కానీ మహిళలు సొంత ఆదాయ వనరులను కలిగి ఉండటం చాలా ముఖ్యం. జీవితం అనిశ్చితం, ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో కూడా చెప్పలేము. మీ డబ్బు అవసరాలకు మీరు మీ జీవిత భాగస్వామిపై ఆధారపడినట్లయితే అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం లేని మహిళలకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వివాహానికి ముందే లేదా తర్వాతైనా భాగస్వామి ఆర్థిక విషయాల గురించి తెలుసుకోవాలి. డబ్బు అలవాట్ల విషయానికి వస్తే భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు ఒక నిర్దిష్ట అభిష్టానానుసారం ఖర్చు చేయడానికి స్వతంత్రం ఇవ్వాలి. ఖర్చు పరిమితిని దాటితే ఉమ్మడిగా చర్చించుకోవాలి. అంతేగాని ఇతరుల ఖర్చులు నియంత్రించడం మంచిది కాదు. అలా చేస్తే మానసికంగా ఆర్థికంగా ఇద్దరి మధ్య సంబంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకరి ఇష్టాలను మరొకరు నియంత్రించకుండా ఉంటేనే ఇద్దరి మధ్య అనుబంధం బాగుంటుంది. మహిళలు బ్యాంక్ పెట్టుబడుల ఖాతాలను ప్రారంభించండి. పొదుపు పెట్టుబడులను అలవాటు చేసుకోవాలి. ఏదైనా అనుకోని సమస్య ఎదురైనప్పుడు వారు ఆర్థికంగా నిర్ణయం తీసుకోవాలొస్తే అప్పుడు వారికి అవగాహన ఉంటుంది. మీరు కొన్ని నెలల్లో వివాహం చేసుకోబోయే లేదా కొత్తగా వివాహం చేసుకున్న మహిళ అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ఒకటి, మీరు కుటుంబంలో అన్ని ఆర్థిక నిర్ణయాల్లో చురుకైన పరిజ్ఞానం కలిగిన వారై ఉండాలి. రెండు, మీరు పనిచేసే మహిళ అయితే, అంటే ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఉమెన్, మీ పేరు మీద మీరు ఆదా చేస్తుండటం పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. పాయింట్ నంబర్ 3, ద థర్డ్ పాయింట్, ఇంటి ఖర్చులకు సహకరించండి. మీ ఆదాయంలో కొంత పొదుపు చేయాలి. పాయింట్ నంబర్ 4, మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739.
మా ఇమెయిల్ అడ్రస్

0: feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. కుటుంబ బాధ్యతలు ఉన్నాయని గుర్తుంచుకోండి. మీకు తగినంత బీమా సౌకర్యం ఉండాలి. అత్యవసర నిధి కోసం కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు పక్కన పెట్టాలి. జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి డబ్బు అవసరం అని భావిస్తే ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోండి. ఆర్థిక నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఆఫీస్లో భర్త చేసే పని కంటే 10 రెట్లు ఎక్కువ పని ఇంట్లో భార్య చేస్తుందని గుర్తించాలి. పిల్లల్ని సాకడం, ఇంటి పనులు చేయడమే భార్య విధి అని మరెందులోనూ జోక్యం చేసుకోకూడదన్న కొందరి అభిప్రాయం, కానీ ఇది తప్పు. కుటుంబ విషయాల్లో ఆమె అభిప్రాయాలను గౌరవించాలి. 10 మందిలో ఉన్నప్పుడు ఆమె గురించి 2 మంచి మాటలు చెప్పాలి. సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె ప్రాధాన్యం గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, పిల్లల వద్ద చెబితే ఆమె తన కష్టాన్ని మర్చిపోయి కుటుంబం కోసం మరింత కష్టపడుతుంది. ఇదేం గొప్ప, అంతేగా నువ్వు చేసేది వంటి పదాలు వాడకపోవడం మంచిది. సమస్యలు, సూచనలు, దంపతుల మధ్య ప్రతి విషయంలోనూ నిజాయితీ కొనసాగాలి. నిజాయితీగా వ్యవహరించినప్పుడు మనస్పర్ధలు సహజం. సందర్భం ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోగలగాలి. అవగాహనతో వ్యవహరించాలి. ఎవరి వల్ల సమస్య ఎదురైనా పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు వెతకాలి. సాకులతో ఒకరిపై ఒకరు నెట్టుకోవడం వల్ల పరిస్థితి జటిలమవుతుంది. పుట్టి పెరిగిన వాతావరణం వేరుగా ఉండటం, మెట్టినటి వాతావరణం భిన్నంగా ఉన్నప్పుడు అలవాటు పడేలా ప్రోత్సహించాలి. అర్థం చేసుకునేలా కౌన్సిలింగ్ చేయాలి. కంపారిజన్స్ చిన్నబుచ్చడం మంచిది కాదు. ఉద్యోగులైతే మిస్అండర్స్టాండింగ్ కి దూరంగా ఉండాలి. సమయపాలన విషయంలో పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవహరించాలి. అపోహ పడితే ఇబ్బందులే. పని విభజన చేసుకుని పరస్పరం సహకరించుకోవాలి తప్ప నీదే బాధ్యత అన్న మాట రాకూడదు. లైంగికపరమైన అపోహలను దరిచేరనివ్వకూడదు. సమస్య ఉంటే సైకాలజిస్ట్ని సంప్రదించి పరిష్కరించుకోవాలి తప్ప నువ్వే కారణం అనకూడదు. అది ఎవరైనా సరే, వెదర్ ఇట్ మే బి ది హస్బెండ్ ఆర్ ది వైఫ్. వ్యసనాలకు బానిస కావడం, బాధ్యత లేకుండా వ్యవహరించడం ఆర్థిక ఇబ్బందుల సమస్య కారణం. ఎదురుచూపు గుర్తించాలి. ఇంటి పనితో ఎంతో సతమతమయ్యే భార్య రోజులో ఒక సందర్భంలోనైనా భర్త ప్రశంస కోసం ఎదురు చూస్తుంది. ఆ ఎదురుచూపుని గుర్తించినప్పుడే ఆమె పట్ల మనకు నిజమైన ప్రేమ బయటపడుతుంది. తమ కోసం తన సర్వస్వం దారబోసే భార్య ఎదురుచూపుని గుర్తించడం మర్చిపోతుంటారు. దీంతో ఆమె మనోవేదన అనుభవిస్తుంది. ఆమె పడుతున్న మనోవేదనను గుర్తించలేని వారు ఎందరో ఉన్నారు. ప్రత్యేకంగా గుర్తించుకోవాలి. భార్యకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను, రోజులను గుర్తించుకోవాలి. పుట్టినరోజు, పెళ్లిరోజు, ముఖ్యమైన రోజులను గుర్తించుకుని విష్ చేస్తూ ఉండాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ లవ్లీ టిప్స్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యు ఇన్ ఆవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ టాటా, బై బై. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.
1: మీరింతవరకు వెన్నెల ప్రాయచిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడక్లకులో సమయం 6:50. సూపర్ హిట్ సాంగ్స్ మీరు ఇప్పుడు వింటారు. ఇప్పుడు వినబోతున్న పాట వాల్తేర్ వీరయ్య చిత్రం నుండి. మికా సింగ్, గీతా మాధురి, వేల్మురుగన్ గానం చేసిన పాట. రామ్ జోగేశాస్త్రి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

You're right. Nizam.

సూపర్ హిట్ సాంగ్స్లో ఇప్పుడు వినబోతున్న పాట వారసుడు చిత్రంలోనిది. అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి పాడిన పాట. రామజోగి శాస్త్రి గీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు సాంగ్ వినబోతున్న పాట సిద్ శ్రీరామ్ చిన్మయ్ మదన్ పాడారు. శివనిర్వాణ గీతానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం.

0: మీరు ఇంతవరకు సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, విద్యా సంస్థల విలువ ర్యాంకింగ్స్లో కాకుండా సమాజంలో తెచ్చే మార్పులోనే ఉంటుందన్నారు. అస్సామీ, తమిళ భాషల మధ్య సాంస్కృతిక సాహిత్య మార్పిడిని పెంచాలని సూచిస్తూ ఉన్నత విద్యలో ఆవిష్కరణల అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన 110 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, చంద్రకాంత అభిదాన్, భూపెన్ హజారికా పుస్తకాలను ఆవిష్కరించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రమాణం చేయించారు. అస్సాంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. దీంతోపాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 2 స్థానాలకు, పుదుచ్చేరిలో 1 స్థానం

0: నానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదలవుతుంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మనిర్భరత, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడ్టెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality health care, but we provide wellness and health care to the world from India.
0: వ్యవసాయ సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ ఉపాధికి కృషి విజ్ఞాన కేంద్రాలు కేంద్ర బిందువులుగా మారాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేయడంపై ఈరోజు సమీక్ష నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి 2027 మార్చి నాటికి 300 KVKల మౌలిక వసతులను ఆధునీకరించాలని, డిసెంబర్ 2028 నాటికి అన్ని కేంద్రాల్లో ఇంక్యుబేషన్ కమ్ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సిబ్బంది ఖాళీల భర్తీ, నిధుల మద్దతు ద్వారానే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ప్రధానమంత్రి ధన్ధాన్ కృషి యోజన అమలుకు రాష్ట్రాలు తగిన ఆర్థిక సహాయం అందించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. గోవా తలైగామ్లోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని అమిత్ షా అందజేశారు. సైబర్ నేరాల బాధితుల కోసం 12 భాషల్లో పనిచేసే ఏఐ వాయిస్ అసిస్టెంట్ను, 1930 హెల్ప్ లైన్ను కూడా ప్రారంభించారు. అత్యవసర స్పందన సమయం తగ్గినందుకు, శిక్షల శాతం పెరిగినందుకు గోవా పోలీసుల సేవలను మంత్రి ప్రశంసించారు.
2: गोवा पुलिस की सेवा राष्ट्रपति जी के दिए हुए निशान के साथ देश भर की पुलिस की कतार में खड़ी है. ये गौरव जिन जिन राज्यों की पुलिस को मिला, वो पुलिस के गौरवशाली इतिहास, साहस और समर्पण के कारण ही राष्ट्रपति महोदय ने गोवा को प्रेसिडेंट कलर से सम्मानित करने का काम किया.
0: అంతక ముందు పణజీలో జరిగిన 28వ పశ్చిమ మండల సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. ఇస్రో ప్రభుత్వ సంస్థేనని, ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, నూతన అంతరిక్ష విధానం కింద కార్యకలాపాలను విస్తరించేందుకు మాత్రమే ప్రైవేటు రంగాన్ని భాగస్వాములను చేస్తున్నామని, ఇస్రో ప్రాధాన్యత పెరిగిందని, ప్రభుత్వ బడ్జెట్ నిధులు సరిపోతాయని తెలిపారు.
3: ISRO is not private. ISRO is a government organization and we are working for government investment and we are working there. One of the mandate to inspire ISRO and NCL is to grow the space ecosystem. With respect to the budget, whatever ISRO needs per year, government is allotted. There is no shortage of budget.
0: InSpace chairman Pavan Goyanka maatladutu, ISRO lo shastravetala nishkramana sadharana parimitilone undani, సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని చెప్పారు. పరిశుభ్రమైన గాలి ప్రాథమిక అవసరమని, అది పర్యావరణ సదుపాయం కాదని జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ అన్నారు.

ఈరోజు అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛవాయు దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గాలి కాలుష్యానికి సరిహద్దులు లేవని, వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ వ్యర్థాలు దీనికి ప్రధాన కారణాలని పేర్కొంటూ వీటి నివారణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం కింద ఉత్తమ ప్రతిభ కనపరిచిన నగరాలకు స్వచ్ఛవాయు సర్వేక్షణ్ అవార్డులను అందించారు. సరైన ప్రణాళిక, క్షేత్రస్థాయి అమలుతో పరిపూర్ణ వాయు నాణ్యత సాధ్యమేనని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ను ప్రారంభిస్తారు. డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మేళనంలో భారతదేశ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా పౌరులు, సంస్థలు, ఆర్థిక వ్యవస్థలకు విశ్వసనీయ సమ్మిళిత ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో దృష్టి సారిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, గంగానదీ తీర ప్రాంత పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తాంధ్ర, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 3వ దశలో ఈరోజు ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మహిళల కాంపౌండ్ విలువిద్య వ్యక్తిగత విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లి భారత్కు పతకాన్ని ఖాయం చేశారు. పూర్తిగా భారతీయుల మధ్య జరిగిన సెమీఫైనల్స్లో జమ్మూకు చెందిన శీతల్ దేవి సరితపై 145-143 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆమె కజకిస్తాన్కు చెందిన ఐజాదా సిదాన్తో పోటీ పడతారు. మరోవైపు కాంస్య పతక పోరులో చైనాకు చెందిన వాంగ్ హుయిటింగ్తో సరిత తలపడతారు. దీంతో భారత్కు మరొక పతకం అందించే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:15. కొద్ది క్షణాల్లో ఆరోగ్య జీవనం ఐవీఎఫ్ డాక్టర్ కృష్ణ చైతన్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఇన్ విట్రో ఫర్టిలిటీ ఈ అంశం గురించి శ్రోతలకు ముఖ్యమైన విషయాలు తెలియజేయడానికి మనతో స్టూడియోస్లో సుదీర్ఘకాలంగా ఎంబ్రియాలజిస్ట్గా ఈ ఐవీఎఫ్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న డాక్టర్ కృష్ణ చైతన్య గారు ఉన్నారు. సార్ నమస్కారం.
1: నమస్కారం అండి.
0: సార్ అసలు ముందుగా ఈ ఇన్ విట్రో ఫర్టిలిటీ అనే ఒక మెడికల్ సైన్స్ ఎలా మొదలైంది?
1: 1978లో మొట్టమొదటి ఈ ఐవీఎఫ్ శిశువు లండన్లో జన్మించడం జరిగింది. ఆ సక్సెస్ వెనకాల చాలా ప్రయత్నం, చాలా ఫెయిలియర్స్ అనేవి ఉన్నాయి. ఒక సుదీర్ఘంగా సైంటిస్ట్ దాని మీద పనిచేస్తూ ఉన్నారు, అది ఫెయిల్ అవుతుంది. బట్ ఫైనలీ 1978లో బాబ్ ఎడ్వర్డ్స్ అనే ఒక సైంటిస్ట్, ప్యాట్రిక్ స్టెప్టో క్లినిషియన్ అనమాట, వీళ్ళిద్దరూ కలిసి చేసిన రీసెర్చ్ ఫలితంగా 1978లో మొట్టమొదటి ఐవీఎఫ్ శిశువు జన్మించడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ 48 ఇయర్స్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్టిలిటీ, సంతానం లేమి అనేది చాలా సహజమైపోయింది. దానికి కారణాలు అనేకం, కానీ ఈ ట్రీట్మెంట్స్ని అందరు అందుబాటులో తీసుకుని రావటము, దాన్ని సేఫ్గా చేయటము, బోల్డ్ రీసెర్చ్ డెవలప్మెంట్ వల్ల ఈరోజు మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ని పెంచాము, సేఫ్టీని కూడా పెంచాము. దీని ద్వారా జన్మించే శిశువుల ఆరోగ్యం సహజంగా ఉంటుందండి. నార్మల్గా కన్సీవ్ అయ్యి డెలివరీ అయిన చిల్డ్రన్ హెల్త్ వర్సెస్ ఐవీఎఫ్ ద్వారా జన్మించిన శిశువులు, ఏ మార్పు ఉండదండి. ప్రెగ్నెన్సీకి తీసుకున్న దారి ప్రాబబ్లీ కొద్దిగా డిఫరెంట్. నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి, ఐవీఎఫ్కి, ఐవీఎఫ్లో మనం ఫస్ట్ లైఫ్ని ల్యాబ్లో క్రియేట్ చేసి తర్వాత గర్భాశయంలో అమర్చడం జరిగింది. ఆ ఒక్క పాయింట్ తప్ప, ఒక్కసారి ఆ పిండం గర్భాశయంలో అతుక్కొంది, ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిపోయిన తర్వాత నార్మల్ ప్రెగ్నెన్సీకి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి ఎటువంటి వ్యత్యాసం లేదు. 9 నెలలే కావాలి శిశువు గర్భాశయంలో పెరిగి డెలివరీ అవ్వడానికంటే.
0: డాక్టర్స్ అంటేనే దేవుళ్ళు అంటారు, కానీ ముఖ్యంగా ఈ ఫీల్డ్లో ఒక మీ ప్రయత్నం ద్వారా ఒక శిశువు జన్మించడం అనేది మిమ్మల్ని దేవుని కంటే ఇంకా ఎక్కువగా చేస్తుంది, మీ అనుభూతి ఎలా ఉంటుంది?
1: అది చాలా ఎమోషనల్ అండ్ వెరీ డియర్ టు మై హార్ట్ అండి. ముందుగా డాక్టర్గా పనిచేసి యూనో పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వటము, ఐసీయూలో జనాలు చనిపోయేటప్పుడు నేను చేసిన ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ వాళ్ళు ప్రాణంతో ఇంటికి వెళ్ళడం, అదొక అనుభూతి. డాక్టర్గా నేను ట్రైనింగ్ తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉండేది. బట్ దాని తర్వాత కొన్ని సందర్భాలు, కొన్ని ఎక్స్పీరియన్స్ తర్వాత ఈ ఫీల్డ్లో వెళ్ళాలని నేను డిసైడ్ చేయటం. కానీ అక్కడ వెళ్ళి నాకు నచ్చింది ఏంటంటే లైఫ్ని క్రియేట్ చేయటం. సో యూనో నేను చేసిన ఒక టెక్నిక్ ద్వారా లైఫ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ చాలామంది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్, యూనో ఈ ఇన్ఫర్టిలిటీ వల్ల స్ట్రెస్ ఉంటుంది, రిలేషన్షిప్లో స్ట్రెస్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో డైవర్స్ వరకు వెళ్ళి ఉంటుంది. కొన్ని సమాజాల్లో ఇప్పటికి కూడా ఏంటంటే ఆ యొక్క మహిళ ప్రెగ్నెన్సీ రాదు, పిల్లలు పుట్టరు అని తెలిసినప్పుడు ఫ్యామిలీ ప్రెషర్ పెట్టి ఆ హస్బెండ్కి ఇంకో మ్యారేజ్ చేయటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఆ మహిళ ఎవరితో చెప్పుకోలేదు, సపోర్ట్ సిస్టమ్ లేదు, ఆ అమ్మాయి పడుతున్న బాధ వ్యధ చెప్పుకోలేమండి. సో ఇలాంటి సందర్భాల్లో మనం చేసిన ఒక చిన్న టెక్నిక్ ద్వారా ఆ సమస్య అక్కడ ఎండ్ అయిపోయి ఒక హ్యాపీ ఫ్యామిలీ ఫామ్ అవ్వడం, ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కంటెంట్మెంట్ ఐ హ్యావ్ విత్ మై జాబ్ వాట్ ఐ డూ ఓవర్ డెకేడ్స్ అండి.
0: అండ్ అయితే సార్, ఈ ఐవీఎఫ్ అనే పద్ధతి, వెన్ ద కపుల్ ఈస్ గోయింగ్ టు అండర్గో దిస్ ఐవీఎఫ్, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
1: ఫస్ట్ భయపడకూడదండి, డాక్టర్ దగ్గర వెళ్ళండి, అసలు ఐవీఎఫ్ అవసరమా అని డిస్కషన్ చేసుకుని. సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హస్బెండ్ని వైఫ్ సపోర్ట్ చేసుకోవాలి, వైఫ్ని హస్బెండ్ సపోర్ట్ చేసుకోవాలి. ప్రాబ్లం నా వల్ల నీ వల్ల అని వాళ్ళు గొడవ పడుతూ ఉంటే డాక్టర్గా మేమేం చేయలేము. సో కొన్ని సందర్భాల్లో ఈగోకి వెళ్ళి మా వైఫ్లో ప్రాబ్లం ఉందండి, ఆర్ హస్బెండ్లో ప్రాబ్లం ఉందని వాళ్ళు డిస్కషన్స్ చేస్తూ ఉంటే నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, అమ్మ మీకు మెడికల్గా హెల్ప్ కావాలి, ఈ సమస్య నుంచి బయటపడాలి, మార్గాలు అనేకం, నా వంతు ప్రయత్నం.

0: సహాయం చేసి పెడతాను. కానీ మీరు మీ మధ్యలో ఈ సంఘర్షణ ఏది ఉందో దీన్ని నేను ట్రీట్ చేయలేను, మీరు చూడాల్సింది కౌన్సిలర్ను అడ్వకేట్ను, ఐ కాంట్ ట్రీట్ అని చెప్తాను. సో వాళ్ళు ఒక కపుల్గా వచ్చి సరెండర్ అవుతే ఐ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. అదో సో కొద్దిగా సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ అండి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది పేషెంట్కి బాగా అవగాహన ఇవ్వటం. సో దిస్ ఇస్ వేర్ అ కౌన్సిలర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఐవీఎఫ్ సెంటర్లో ఒక కౌన్సిలర్ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ద బిట్టర్ ట్రూత్, ఏమి చేసినా ఎవరు ఎంత జాగ్రత్తగా చేసినా 100% గ్యారంటీడ్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని ప్రపంచంలో ఎవరు ఎవరికి గ్యారంటీ ఇవ్వలేరు. సో ప్రతి కపుల్ అర్థం చేసుకోవాల్సింది ఇది, ఇది ఒక మానవ ప్రయత్నం. ప్రాబ్లం ఉంది, మనం ఒక కృత్రిమ పద్ధతిలో విజ్ఞానాన్ని సంకేతాన్ని వాడుకుని హెల్ప్ చేస్తున్నాం, అది 100% ఎప్పుడూ కాదు. సో ఒక 10 మంది ప్రాబ్లంతో వస్తే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీతో 5 నుంచి 6 మంది, సో 50-60% ఫస్ట్ అటెంప్ట్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది వెళ్ళిపోతారు, విచ్ మీన్స్ 40% ఫెయిల్ అయిపోతారు. ఈ 40%లో మనం సెకండ్ అటెంప్ట్ చేస్తే ఇంకో 20% బయటపడిపోతారు. సో 60-80% ఇస్ ద సక్సెస్. 20% జనాలలో వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది అండ్ నార్మల్ రెగ్యులర్ అప్రోచ్ వాళ్ళకి హెల్ప్ కాదు. సో మెంటల్గా మనం సక్సెస్ గురించి తెలుసుకోవడం. సో ఏ పేషెంట్ అయినా ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు మీరు డాక్టర్తో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత అర్థం చేసుకోవాల్సిన అంశాలు 3. 1, ఐవీఎఫ్ అవసరమా లేదా, ఐవీఎఫ్ అవసరం అంటే ఏ పద్ధతి వాడుతున్నారు, ఎలా చేస్తున్నారు, టైం ఎంత పడుతుంది. 2, వెరీ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్. మరి ఏ మెడికల్ ట్రీట్మెంట్ అయినా కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని. సో మనం ముందుగానే ఇంత ఖర్చు వస్తుంది అని డాక్టర్తో డిస్కస్ చేస్తే కొద్దిగా ప్లానింగ్ అనేది సాధ్యమవుతుంది. ఇది మెడికల్ ఎమర్జెన్సీ కాదు కాబట్టి ఒక 1-3 మంత్స్ మనం ట్రీట్మెంట్ని పోస్ట్పోన్ చేసినా పెద్దగా నష్టపోం. ఇక్కడ ఇప్పుడు అదే హార్ట్ అటాక్ వచ్చి నేను వెళ్ళి డాక్టర్ స్టెంట్ వేయాలో ఓపెన్ హార్ట్ చేయాలంటే అక్కడ పెద్దగా మనకు వెయిట్ చేసే పాసిబిలిటీ ఉండదేమో, బట్ ఇక్కడ అలాంటిది ఎమర్జెన్సీ ఏది లేదు కాబట్టి కొద్దిగా ఫైనాన్షియల్ ప్లానింగ్కి టైం ఉంది. అండ్ ఫైనల్గా తెలుసుకోవాల్సింది సక్సెస్ రేట్. సో ఈజ్ ఐవీఎఫ్ నీడెడ్, వాట్ విల్ బి ద కాస్ట్, వాట్ ఈస్ మై ఛాన్స్ ఆఫ్ ఫాలింగ్ ప్రెగ్నెంట్. ఈ 3 అంశాలు మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేస్తే ఐఎమ్ షూర్ మనం అందరం కూడా దాన్ని అర్థం చేసుకుని ప్లాన్ చేసుకుని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది.
1: సార్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నారు కదా, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆ ఫ్యామిలీస్గా ఇండివిజువల్స్గా కంటే ప్రభుత్వం నుంచి ఏదైనా సపోర్ట్ వస్తే, పర్టికులర్లీ ఇన్ దిస్ ఆస్పెక్ట్, అది ఎంతవరకు సహాయపడుతుంది? అండ్ మీకు ఇతర దేశాల్లో కూడా ఈ ఫీల్డ్లో మీరు వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి గ్లోబల్గా ఎట్లా ఉంది గవర్నమెంట్ సపోర్ట్ అండ్ మన దేశంలో ఎట్లా ఉంది?
0: సో ఐ థింక్ ప్రాబ్లీ ఇండియా ఇస్ ది ఓన్లీ కంట్రీ అనొచ్చు నేను, బికాజ్ యూరప్, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా ఈ దేశాల్లో ఏంటంటే అక్కడి ప్రభుత్వం ఐడెంటిఫై చేసిన దట్ ఇన్ఫర్టిలిటీకి ఐవీఎఫ్ ఇస్ అ సొల్యూషన్. అండ్ అలా చేయటం వల్ల జనాలు పిల్లల్ని కనడం, ఫ్యామిలీని ఏర్పరచడం చేస్తే కానీ దేశం పెరగదు. సో పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లలు కనడం, దిస్ ఈజ్ అ నార్మల్ నార్మ్ ఆఫ్ అ సొసైటీ. సో వాళ్ళు ఫ్యామిలీ బిల్డింగ్ సపోర్ట్ చేయడానికి ఏంటంటే 2-3 ఐవీఎఫ్ సైకిల్స్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది అక్కడ. సో ఎవరికైనా ఐవీఎఫ్ అవసరం వస్తే ఈ వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు ఫైనాన్స్ గురించి వరీ అవ్వాల్సిన పాయింట్ లేదు. ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ వేర్ వీ పే అవుట్ ఆఫ్ ద పాకెట్. సో చాలా రోజులు ఈ పాయింట్ని గవర్నమెంట్తో డిస్కస్ చేయడం జరిగింది, బట్ అట్లీస్ట్ ఇన్ ద తెలంగాణ స్టేట్ అండి, వెరీ గుడ్ థింగ్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ డన్ ఇస్ ఏంటంటే మన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, గాంధీ హాస్పిటల్ అటాచ్డ్ గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో పిట్ల బుర్జ్ మెటర్నిటీ సెంటర్ అండ్ వరంగల్లో MGM హాస్పిటల్, ఈ 3 గవర్నమెంట్ హాస్పిటల్స్లో యూనో లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీతో ఐవీఎఫ్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఆల్ అ గవర్నమెంట్ రన్ ఇనిషియేటివ్ అండ్ ప్రోగ్రామ్ అండ్ అంతా ఫ్రీ అండి. ఫస్ట్ కన్సల్టేషన్ నుంచి ఆ హార్మోన్స్, ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్ ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. టెక్నాలజీలో ప్రైవేట్ సంస్థలు ఏదుందో గవర్నమెంట్ హాస్పిటల్లో అదే ఉంది అండ్ బెస్ట్ ట్రైన్డ్ డాక్టర్స్ ఆర్ దేర్.
1: ఈ ఫర్టిలిటీ అనేది దేశ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ పాయింట్లో మీరు

0: చెప్పాలనుకుంటున్నారు.
1: పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం, కుటుంబాన్ని ఏర్పరచడం, ఇది పర్సనల్ చాయిస్ అండ్ డెసిషన్. సో కొన్ని సందర్భాల్లో ఫర్ వాట్ ఎవర్ రీజన్ నేను పెళ్లి చేసుకోను, పిల్లలు కలను, ఓకే నో, లెట్స్ రెస్పెక్ట్ దెమ్ అండ్ ప్రాబబ్లీ వాళ్ళ గురించి చర్చించడం ఈ కార్యక్రమంలో ఉద్దేశం కాదు. బట్ లేదు, నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళల్లో ఐ థింక్ వాళ్ళని మనం ఫోకస్ చేసి, ఫ్యామిలీ బిల్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ నేషన్. సింపుల్ ఎగ్జాంపుల్ అమెరికా ఆర్ యూరోప్ ఆర్ ఆస్ట్రేలియా, కెనడా, ఈ కంట్రీస్ యూనో ఇమిగ్రేషన్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు, రండి మా దేశంలో మీరు వస్తే సిటిజన్షిప్ ఇస్తాము. ఎందుకు ఏషియన్స్ని వాళ్ళు మోటివేట్ చేస్తారంటే, మనం వెళ్ళి పిల్లల్ని కంటే వాళ్ళ దేశ అభివృద్ధిలో అది హెల్ప్ చేస్తుంది. పాపులేషన్ పెరిగితే అప్పుడు కంట్రీ గ్రోస్ ఎకనామికలే కాదు, ఇన్ లాట్ ఆఫ్ డైరెక్షన్ ద కంట్రీ గ్రోస్. మనకు ఎప్పుడు ఆ సమస్య లేదు కాబట్టి మనం ఎప్పుడు తగ్గించాలని చూసాం, ఎందుకంటే మనకు జనాభా ఎప్పుడు ఎక్కువగానే ఉంది. కానీ మనం ఫస్ట్ అడుగు దిగాము, ఇప్పుడు ఫర్టిలిటీ రేట్ అనేది 2.1 అన్నా ఉండాలి, అంటే ప్రతి కుటుంబం ఇద్దరు కానీ ముగ్గురిని కానీ కనాలి. సో అందుకే ఆ 2.1 రేషియో అంటారు. రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియా ఇస్ అట్ 1.9, మనం రీప్లేస్మెంట్ కన్నా కిందికి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక 5-10 ఇయర్స్ మనం ఇద్దరు ముగ్గురునో కనకపోతే ఏం ప్రాబ్లం వస్తుందంటే, ఇప్పుడు 30s 40s ఉన్నవాళ్ళు 60s 70s వెళ్ళినప్పుడు యంగర్ జనరేషన్ ఉండరు వర్క్ ఫోర్స్లో. సో వృద్ధాప్యంలో కూడా మనం పనిచేస్తూనే ఉండాలి. అది ఒక దేశానికి గ్రోత్ సింబల్ కాదండి. ఇట్ విల్ రియలీ, బికాజ్ ఏజ్డ్ పాపులేషన్కి చాలా రెస్ట్రిక్షన్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, క్రియేటివిటీ అనేది తగ్గిపోతుంది, లెర్నింగ్ కేపబిలిటీ తగ్గిపోతుంది. అందుకే ఎప్పుడు యంగ్స్టర్స్ ఆర్ ఇంపార్టెంట్. యూనో యువకులు ఈ దేశానికి అభివృద్ధికి చాలా దోహదపడతారు. సో మన సమాజానికి ఏమిస్తున్నాము అని అడిగినప్పుడు, పెళ్లి చేసుకోవాలి, కుటుంబాన్ని ఏర్పరచాలి, దిస్ ఈస్ అ బేసిక్ సోషల్ నార్మ్ అండ్ ఇఫ్ యూఆర్ ఓపెన్ టు ఇట్ యూ షుడ్ డూ ఇట్. ఐ థింక్ వీ ఆల్ షుడెంట్ బీ సెల్ఫిష్ అండ్ సే ఓకే ఐ హ్ గాట్ ద బెస్ట్ బట్ యూనో నేను ట్రావెల్ చెయ్యాలి, నేను ఇంకా ఏదో అచీవ్ చెయ్యాలి. ఫ్యామిలీ విల్ నాట్ స్టాప్ యూ, యూనో దట్ ఈస్ నాట్ హౌ వీ లుక్ అట్ ఇట్. స్ట్రాంగ్ ఫ్యామిలీ విల్ హెల్ప్ అస్ బిల్డ్ అ స్ట్రాంగ్ నేషన్.
0: డాక్టర్ కృష్ణ చైతన్య గారు, ఈ సంతాన లేమి గురించి మాట్లాడడం మొదలుపెట్టి, సంతానం అనేది కూడా దేశ సంపదకు దేశ అభివృద్ధికి చాలా ముఖ్యమైనది, అనివార్యమైనది కూడా అని చాలా చక్కగా చెప్పారు సార్ అన్ని విషయాలు. ధన్యవాదాలు, నమస్కారం.
1: నమస్కారం అండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం ఐవీఎఫ్ డాక్టర్ కృష్ణ చైతన్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:30. పాటతో ప్రయాణం. ఇప్పుడు ముందుగా వినబోతున్న పాట ఆది. చిత్రం నుండి మల్లికార్జున్ సునీత పాడిన పాట వినబోతున్నారు. చంద్రబోస్ గీతానికి మణిశర్మ సంగీతం.

మీరు విన్న ఆ పాట డాడీ చిత్రంలోనిది. ఉదిత్ నారాయణ్ చిత్ర గానం చేశారు. సిరివెన్నెల గీతానికి ఎస్సీ రాజ్ కుమార్ సంగీతం. పాటతో ప్రయాణం వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెర్ట్స్. ఇప్పుడు వినబోతున్న పాట ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రంలో కళ్యాణి మాలిక్ సునీత పాడిన పాట వినబోతున్నారు. చంద్రబోస్ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: మీరు విన్న ఆ పాట ఈశ్వర్ చిత్రంలోనిది. రాజేష్ ఉష గానం చేశారు. సిరివెన్నెల గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: పాటతో ప్రయాణం వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. ఈ రోజు రాత్రి 8:30 ఏకచిత్ర గీతాల్లో శంకర్దాదా ఎంబీబీఎస్ చిత్రం నుండి పాటలను వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 8:30 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై తప్పకుండా ట్యూన్ చేసుకోండి. పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినబోతున్న పాట జెమిని చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటని వినబోతున్నారు. కులశేఖర్ గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం.

మీరు విన్న ఆ పాట, ఇది మా అశోక్ గఢి లవ్ స్టోరీ చిత్రం నుండి. అభిజిత్ సాధన సర్గం పాడారు. వేటూరి గీతానికి ఆనంద్ మిలింద్ సంగీతం. ఆకాశవాణి, మీరు ఇంతవరకు పాటతో ప్రయాణం విన్నారు. స్టూడియో క్లాక్లో సమయం 8 గంటల కావస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ గడువును అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా నవంబర్ 9న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని తెలిపింది. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని కేటీఆర్ విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డిపై దాడికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యుడని, మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడితో శాసనసభ కౌరవ సభలా మారిందని హరీష్ రావు ఆరోపించారు. స్పీకర్ ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ సభ్యుడు తాతా మధు వాడిన భాషపై మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను డిస్మిస్ చేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని, ఈ వ్యాఖ్యలకు కేసీఆర్ బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై తనకు గౌరవం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తెలిపారు. అనని మాటలను ఆపాదించవద్దని కోరుతూ, తన వ్యాఖ్యలు స్పీకర్ను ఉద్దేశించినట్టు భావిస్తే ఉపసంహరించుకుని విచారం వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు. తనపై దాడి చేసిన వారినే ఆవేశంతో అన్నానని ఆయన వివరణ ఇచ్చారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలపై హోంశాఖకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దని, వారిపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడిన పోలీసులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ డీజీపీ నివేదిక కోరింది. వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రత కల్పించాలని అధికారులను డీజీపీ సివి ఆనంద్ ఆదేశించారు. ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మంటపాలు, వాహనాల నమోదును పర్యవేక్షించాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్వాహకులకు సూచించారు. లండన్ ఉద్యోగాల పేరిట మోసం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లుకౌట్ నోటీసు ఆధారంగా అదుపులోకి తీసుకున్న ఆర్జీఐఏ పోలీసులు తదుపరి విచారణ కోసం ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నారు.

న్యూ ఢిల్లీలో ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. భారతదేశ ఆర్థిక పురోగతిని, పశ్చిమాసియా సంక్షోభం తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలను క్లార్క్ అభినందించారు. ఇరువైపులా ఆర్థిక సహకారం, ప్రాంతీయ వృద్దిపై ఇరువురూ చర్చించారు. ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ స్పష్టం చేశారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరిగినా ఇస్రోకు ఎలాంటి ముప్పు ఉండదని, ఉద్యోగుల ఆందోళనలను మాట్లాడి పరిష్కరిస్తామని బెంగళూరు స్పేస్ ఎక్స్పోలో తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టడక్లాక్ లో సమయం 8:05. మస్తీ మజా మీరు ఇప్పుడు వింటారు. ఇప్పటికే చాలా చోట్ల మనుషులతో పని లేకుండా రోబోలనే ఉపయోగించటం సామాజిక మాధ్యమాల్లో అక్కడ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మస్తీ మజాలో మనం చెప్పుకోబోయే రోబో ఇంకొక అడుగు ముందుకు వేసి అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు, ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతుంది కూడా. మరి ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో నేను మీకు చెప్పేస్తాను ఈ పాట తర్వాత.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మస్తే మజా వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జీ నాగమణి. అసలు విషయం ఏంటంటే, మొన్న ఈ మధ్య ఉజ్జయినిలో జరిగిన బాబా మహాకాల్ ఊరేగింపులో ఒక హ్యూమనాయిడ్ రోబో సందడి చేసింది. ఆ ఊరేగింపుకు వచ్చిన భక్తుల్ని ఆకర్షించడానికే నిర్వాహకులు కంప్యూటర్కు అనుసంధానమైన కెమెరాలు, సెన్సార్ల సహాయంతో హ్యూమనాయిడ్ రోబోని అచ్చం పూజారిలా అలంకరించి మంత్రాల్ని చదివేలా రూపొందించారు. మంత్రాలు పఠించడమే కాదు, వచ్చిన వారికి అభివాదం చేస్తూ మ్యూజిక్కి తగ్గట్టుగా నాట్యం చేస్తూ అందరినీ అలరించింది. ఇది చూసిన భక్తులు ఆశ్చర్యపోవడం ఒక ఎత్తైంది.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్. వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మస్తి మజా వింటున్నారు. మనం ఒంటికాలతో కాసేపు తొక్కుడు విళ్ళలాంటి ఆటలు ఆడాలంటేనే తెగ కష్టపడిపోతూ ఉంటాం. అలాంటిది ఒంటికాలతో రోజూ కుంటుకుంటూ స్కూలుకి వెళ్లాలంటే మరి ఆ 7 ఏళ్ల పాప పరిస్థితి ఏంటి? ఇంతకీ అసలు ఆ స్టోరీ ఏంటి? మాట్లాడు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టడీ క్లాక్లో సమయం 8:24. మస్తీ మజా వింటున్నారు. సంకల్పం బలంగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొని జయించొచ్చని 7 ఏళ్ల రాగిణి ప్రూవ్ చేసింది. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాకి చెందిన రాగిణి 6 నెలల వయసులో ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నప్పటికీ చదువుకోవాలనే తపనతో 400 మీటర్లు ఒంటి కాలుతో కుంటుకుంటూనే స్కూలుకి వెళ్లేది. అలా వెళ్లే క్రమంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్గా మారి గవర్నమెంట్ దాకా ఈ విషయం చేరింది. ఆ పాప ఎవరు, ఎక్కడుంటుంది, ఏంటి ఈ విచారణంతా చేసి ఆ పాపకి కృత్రిమ కాలు, ట్రైసైకిల్, ఇంకా కొంత అమౌంట్ని ఆర్థిక సాయాన్ని అందించడానికి ముందుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ ఆ పాపకున్న తపనను మెచ్చుకుంటూనే ఆ పాప పడే కష్టాన్ని చూసి కన్నీరు కూడా పెట్టుకుంటున్నారు.

ఏకచిత్ర గీతాల్లో 2004 సంవత్సరంలో విడుదలైన చిరంజీవి నటించిన శంకరదాద ఎంబీబీఎస్ చిత్రం నుండి పాటలను వింటున్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మున్నాబాయ్ ఎంబీబీఎస్ హిందీలో సంజయ్ దత్ నటించారు ఈ సినిమాని. ఈ సినిమాకి పునర్నిర్మాణమే తెలుగులో శంకరదాద ఎంబీబీఎస్ జయంత్ సి పరాంజీ డైరెక్ట్ చేశారు ఈ మూవీని. తెలుగులో ఈ చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బీట్ బాగుంది, కానీ బాస్ కి మాస్ అయితే బాగుంటుంది కదా. మాస్ ఏంటి, క్లాస్ ఏంటమ్మా, బాస్ కి ఏదైనా సూపరా, రెండు కలిపి కొట్టండి. ఏం బాస్?
1: ఓకే, లెట్స్ డూ ఇట్.
0: 1, 2.

ఇప్పుడు మీరు విన్న పాటని సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకి యాడ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో పాటలకి మరి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ని అందించారు. కమర్షియల్గానే కాదు మ్యూజికల్గా కూడా ఈ సినిమాలో పాటలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్టే.

శంకర్దాదా ఎంబీబీఎస్ చిత్రంలో మెయిన్గా చిరంజీవి గూండాగా ఉంటూ తండ్రి కోరిక మీదుగా ఎలాగైనా సరే డాక్టర్ అయిపోవాలి అని ఒక మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్కడన్నీ కూడా మరి హీరోయిన్ తండ్రి కాంబినేషన్లో వచ్చే డైలాగ్స్ కానీ, అక్కడ స్టూడెంట్స్ మధ్య డైలాగ్స్ కానీ తెలుగు సామెతల్ని ఇంగ్లీష్లోకి అనువదించి చెప్పడం అనేది ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ. ఎంకీస్ మ్యారేజ్, సుబ్బీస్ డెత్ యానివర్సరీ, హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్, అంటే ఇళ్ళలకుగానే పండగ కాదు, ఇన్ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకోడైల్ ఫెస్టివల్, ముందుంది ముసళ్ళ పండగ, ఇలాంటివి అన్నీ కూడా ఇంగ్లీష్లో సామెతల్ని చెప్పడం కొంచెం థియేటర్కి వచ్చిన ప్రేక్షకుల్ని నవ్వించాయన్నమాట. ఇలాంటి సంభాషణలు

0: ఎంబీబీఎస్ చిత్రం నుండి పాటలను వింటున్నారు. ఈ పాటలో చైల చైల, ఈ సినిమాలో చైల చైల అనే ఒక పాట ఉంది. ఆ పాటలో అంజలా జవేరి గారు స్పెషల్ అట్రాక్షన్గా మరి ఈ పాటలో అయితే కనిపిస్తారు.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

ఎక్కడ నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లైపోయింది.

తర్వాత. తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: తెలంగాణ రాష్ట్రం.
1: మీరింత వరకు ఏకచిత్ర గీతాల్లో శంకర్దాద ఎంబీబీఎస్ చిత్రం నుండి పాటలను విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. కొదమసింహ చిత్రం నుండి మనోజ్ చిత్ర పాడారు. వేటూరి గీతం, రాజ్కోట్ సంగీతం.

0: మీరింతవరకు సినీ గీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు.
1: ఆదాబ్, యే ఆకాశవాణి హై, జమీర్ రజ్వీ సే ఖబరే సునియే. సబ్సే పహలే ఇస్ వక్త్ కి సుర్ఖియాం. దిఫాయి సామాన్ కి సర్కారీ ఖరీద్ సే మతాల్లిక్ కౌన్సిల్ నే 1,10,000 కరోడ్ రూపే సే జ్యాదా మాలియత్ కి తజ్వీజోం కో మంజూరీ ది హై. వజీరాజమ్ నరేంద్ర మోదీ కల్ గుజరాత్ మే వడోదరా కే మకామ్ పర్ 35,000 కరోడ్ రూపే సే జ్యాదా మాలియత్ కే ప్రోజెక్టోం కా ఆగాజ్ కరేంగే ఔర్ ముంబై మే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ కా ఇఫ్తితాహ్ కరేంగే. వజీర దాఖలా అమిత్ షాహ్ నే కహా హై కి జోనల్ కౌన్సిల్ తరక్కీ ఔర్ అవామీ బహబూద్ కా అహమ్ వసీలా బన్ గయీ హై. ఉన్నోనే గోవా పోలీస్ కో సదర్ జమ్హూరియా కా పోలీస్ పర్చమ్ భీ పేష్ కియా. ఎల్పీజీ కా అగలా సిలిండర్ బుక్ కర్నే కా 25 దిన్ కా వక్ఫా అబ్ షహరీ ఔర్ దేహీ దోనో ఇలాకో మే యక్సా రహేగా. కౌమీ రాజధానీ మే సత్య నికేతన్ ఇమారత్ ఢహ జానే కే వాకే మే దిల్లీ మ్యునిసిపల్ కార్పొరేషన్ MCD కే 5 ఓహ్దేదారోం కో మొత్తల్ కర్ దియా గయా హై. దిల్లీ హైకోర్ట్ నే ఆలా సతహ్ కీ MCD ఇంక్వైరీ కా హుకుమ్ దియా హై. ఇంతఖాబీ కమిషన్ నే ఆసాం మే నాగావ్ లోక్సభా సీట్ కా జిమ్నీ చునావ్ 6 అక్టూబర్ కో కరానే కా ఎలాన్ కియా హై. తమిళనాడు ఔర్ మగ్రిబీ బెంగాల్ మే 2-2 అసెంబ్లీ సీటోం, నీజ్ పుడుచేరి మే 1 సీట్ కా జిమ్నీ చునావ్ భీ సాథ్ హోగా. ఔర్ అహ్మదాబాద్ మే ఆలమీ తీరందాజీ పేరా సిరీజ్ మే శీతల్ దేవి ఖవాతీన్ కే కంపౌండ్ ఇన్ఫరాదీ ముకాబలే కే ఫైనల్ మే పహుంచ్ గయీ హై ఔర్ భారత్ కో తమగా మిల్నా తయ హై. అబ్ ఖబరే తఫ్సీల్ సే. దిఫాయి సామాన్ కి సర్కారీ ఖరీద్ సే మతాల్లిక్ కౌన్సిల్ నే దిఫాయి అఫ్వాజ్ కే లియే 1,10,000 కరోడ్ రూపే సే జ్యాదా మాలియత్ కి తజ్వీజోం కో మంజూరీ దే ది హై. హమారే నామా నిగార్ నే బతాయా కి వజీర్ దిఫా రాజ్నాథ్ సింగ్ కి సదారత్ మే కౌన్సిల్ కి మీటింగ్ కే దౌరాన్ యే మంజూరీ ది గయీ. పేష్ హై ఏక్ రిపోర్ట్.
2: ఇన్ తజ్వీజోం మే భారతీయ ఫౌజ్ కే లియే కెమికల్, బయోలాజికల్ ఔర్ రేడియోలాజికల్, నీజ్ న్యూక్లియాయి టోహ్ లేనే వాలి గాడియోం, హై మొబిలిటీ గాడియోం, జదీద్ తర్జ్ కే హల్కే హెలికాప్టరోం, ట్రాల్ ట్యాంక్ ఔర్ సర్వత్ర బ్రిజ్ నిజామ్ కి సర్కారీ ఖరీద్ కి తజ్వీజే షామిల్ హై. భారతీయ బహరియా కే లియే అరుద్ర రడార్ కి సర్కారీ ఖరీద్ ఔర్ మెరీన్ గ్యాస్ టర్బైన్ కి డిజైన్ ఔర్ తయారీ నీజ్ ఇస్కి సర్కారీ ఖరీద్ కే లియే తజ్వీజ్ కో భీ మంజూరీ ది గయీ హై. అరుద్ర రడార్ బహరియా కే ముఖ్తలిఫ్ ఎయిర్ స్టేషనో పర్ నస్బ్ మౌజూదా ఎయిర్ రూట్ నిగరానీ రడార్ కి జగహ లేగా. ఇస్ తరహ గైర్ ముల్కీ ఇదారో పర్ ఇన్హిసార్ కమ్ హో జాయేగా. ఉదర్ భారతీయ ఫజాయియా కే లియే ముకాబలా కర్నే కి సలాహియత్ బఢానే కి ఖాతిర్ ముఖ్తలిఫ్ తజ్వీజో కో మంజూరీ ది గయీ హై. కసీర్ మక్సదీ జామర్ కి సర్కారీ ఖరీద్ ఔర్ దిఫాయి అఫ్వాజ్ కా మహఫూజ్ రసాయి కా కార్డ్ నిజామ్ నస్బ్ కర్నే కి భీ మంజూరీ ది గయీ హై. దిఫా కి విజారత్ నే కహా హై కి ఇన్మే సే 98% దిఫాయి సామాన్ కి సర్కారీ ఖరీద్ భారతీయ సనతో సే కి జాయేగీ. దిల్లీ సే సక్లైన్ అఖ్తర్ కి రిపోర్ట్ కే సాథ్ ఉర్దూ ఖబరో కే లియే మే అస్గర్ అలీ.
1: వజీర్ దిఫా రాజనాథ్ సింగ్ నే కహా హై కి భారత్ కి దిఫాయి పాలసీ రద్ద అమల్ మే కార్రవాయి కర్నే వాలి సే ఆగే బఢకర్ పేజ్బందీ కి కార్రవాయి కర్నే వాలి పాలసీ బన్ గయీ హై. ఉన్నోనే జోర్ దేకర్ కహా కి ముల్క్ దిఫా కే శోబే మే ఖుద్ కఫీల్ ఔర్ పుర్ ఏతమాద్ బన్కర్ ఉభర్ రహా హై. ఆజ్ నయీ దిల్లీ మే ఏక్ ప్రోగ్రామ్ మే ఇజహార్ ఖయాల్ కర్తే హుయే జనాబ్ రాజనాథ్ సింగ్ నే కహా కి సాల్ 2000

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. తోటి స్నేహితుడొకరు చక్కగా చదువుకుందామనుకుంటున్న తరుణంలో డాక్టర్ కాబోయే మరో స్నేహితుడు హార్మోనియం ముందు పెట్టుకుని పెళ్లిపై తన అభిప్రాయాన్ని గురించి సరదాగా ఇలా పాడుకుంటున్నాడు. ఆడవారు కన్నీటితో గుండెను కరిగిస్తారని, మనసులో మాటొకటి ఉంచి బయటికి వేరుగా మాట్లాడతారని, గడియారపు ముళ్ళులా అటు విషయాలు ఇటు ఇటు విషయాలు అటూ చెబుతూ అన్నీ తెలుసుకుంటారని అంటున్నాడు. రోషం, దోషం, సాహసం వంటి గుణాలను ఔన్సులతో పోలుస్తూ సరదా గీతాన్ని రాశారు రచయిత కొసరాజు. తెరపై జగ్గయ్య గారి నటన కూడా అంతే హాస్యభరితంగా ఉంటుంది. కులదైవం చిత్రం కోసం గాయకులు చిత్తరంజన్ పాడిన సరదా పాట, సంగీతం మాస్టర్ వేణు.

గోడబెట్టిన చేరా మూడు ముళ్ళు బడ్డ వెనుక బ్రతుకంతా గోడేరా ఆ స్టోరీ.

కొన్ని పాటలు వినగానే హృదయానికి హత్తుకుంటాయి, కాని ఈ పాట సాహిత్యం వింటున్నా చదువుతున్నా కూడా మనసు పరవశించిపోతుంది. నీల మోహనుడిని చూడగానే నీలిరంగు నెమలి నిరజాన అయిపోవడం, కార్తీక రాత్రులలో నల్లమబ్బులుండడం, నీలిమేఘం ఆకాశం విడిచి నేలమీద నడవడం, నవ్వే పెదవులకు మువ్వల మురళి ఉండడం, ఇలాంటి భావచిత్రాలు పాటలో ఎన్నో కనిపిస్తాయి. రవీంద్ర ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై విడుదలైన డాక్టర్ ఆనంద్ చిత్రంలోనిది ఈ పాట. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం కెవి మహదేవన్.

అమ్మాయి అలా నడుస్తూ ఉంటే మువ్వల సవ్వడి, నదులు పారుతుంటే వచ్చే శబ్ద తరంగాలను పోలి ఉందట. సూర్యాస్తమయ వేళ ఆ వెలుగు నారింజపండు రంగులో ఉంటుంది. ఆ సమయంలో ఆ అమ్మాయి బుంగమూతి పెట్టుకుని వడగళ్లు కురిపిస్తోంది. ఆ అలకే ఉబ్బి తబ్బిబ్బయ్యేలా ఉందట. రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, రచన వేటూరి సుందర్రామ్మూర్తి.

శ్రీగౌరి ఎంటర్ప్రైజెస్ పతాకంపై ఎస్ భవనారాయణ, ఎస్వి నరసింహారావు నిర్మించిన చిత్రం 1973లో విడుదలైన కన్యవయసు. ఈ చిత్రానికి బిఎస్ఆర్ ఆంజనేయులు దర్శకత్వం వహించగా లక్ష్మీకాంత్ ప్రసాద్, రోజారమణి, నిర్మల ప్రధాన తారాగణంగా నటించారు. చిత్రంలో అందం, అమాయకత్వం కలగలిసిన ఓ అమ్మాయి కలివిడిగా మెలుగుతూ అడగకుండానే అందరికీ పనిచేసి పెడుతుంది. కానీ ఆదరించే మనుషులు మాత్రం ఆమెకు కరువవుతారు. ఆ సమయంలో ఓ యువకవి ఆ అమ్మాయికి దగ్గరవుతాడు. కవితలు రాస్తూ కవిగా ఎదగాలనుకున్న ఆ యువకుడు పత్రికలకు తన పాటలు పంపుతున్నప్పటికీ

తిరిగి తన దగ్గరికే వస్తున్నా నిరాశ మాత్రం పడడు. అలా ఓ రోజు ప్రకృతిని ఆస్వాదిస్తూ పాట రాసుకుంటున్న తరుణంలో ఆ అమ్మాయి ఈ కవిని కలిసి తాను రాసిన పాటను నవ్వుతూ ఇలా పాడుతోంది. కన్యవయసు చిత్రం కోసం ఈ పాటను పాడినవారు ఎస్ జానకి. రచన దాశరథి, సంగీతం సత్యం.

ప్రతిభ ఉన్నా చదువుకోవడానికి అవకాశం దొరకని ఓ పేదింటి అమ్మాయికి నేను చదివిస్తానని ఓ అన్నయ్య మాటిస్తాడు. తీరా కళాశాలకు చేరుకున్న తర్వాత అక్కడ చదువుకొనకుండా చదువు కొనాలనే కొందరి డబ్బున్న మనుషుల వల్ల దక్కాల్సిన వారికి అవకాశం అందకుండా పోతుంది. అదే సమయంలో కళాశాలలో జరుగుతున్న అన్నమాచార్య సంకీర్తనల కార్యక్రమంలో ఇలా ఎలుగెత్తి గానం చేస్తాడు ఆ అన్నయ్య. మాట వినని వారు ఆ పాటకు దిగివచ్చి ఆ చెల్లెలికి చదువుకునే అవకాశాన్ని కల్పిస్తారు. చిరంజీవి సుమలత జంటగా నటించగా 1982 విడుదలైన శుభలేఖ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన అన్నమాచార్య సంకీర్తన, సంగీతం కెవి మహదేవన్.

చీటి పొటి అలుకల చిరునగమే. తోట తోట కన్నుల దొరిగేడి నీళ్ళ చిటి పొటి అలుకల

ఒకప్పుడు హాస్యగీతాలు కూడా అర్థవంతంగా ఉండేవి. ఆరుద్ర, రేలంగి, ఘంటసాల కలయికలో ఆంగ్ల పదాలతో వచ్చే పాట ఇది. 1960లో జగపతి పిక్చర్స్ పతాకంపై నిర్మించబడిన సాంఘిక చిత్రం అన్నపూర్ణ. ఈ చిత్రం కోసం ఆరుద్ర రాసిన ఈ పాట హాస్య జంట గిరిజ రేలంగిలపై చిత్రీకరించారు. వి మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం జిక్కీ ఘంటసాల పాడిన పాట, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

అభినయవనంలో పూచిన అభినేత్రికి అలనాటి దిగ్గజాభినేతృల సమక్షంలో సత్కారం జరుగుతున్న సందర్భమది. అవధుల్లేని అభిమానం, అభినందన వందనాలనర్పిస్తూ ఆనంద పరవళ్లు తొక్కుతూ తన అభిమానతారను అందలానికెత్తుతూ రసరమ్యంగా గానం చేస్తున్న సన్నివేశమది. వెన్నెల కురిసే కన్నులు, వసంతాన్ని తలపించే చిరునవ్వులు, చంద్రకాంతులు విరజిమ్మే చరణాలలో పదకవితా ప్రబంధాలను సృష్టించిన సి నారాయణరెడ్డిగారు రెండవ చరణంలో శృంగార, వీర, కరుణ, హాస్యరసాలను ఆవిష్కరింపజేశారు. శివరంజని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, సంగీతం రమేష్ నాయుడు.

నటులు పద్మనాభం స్వంత నిర్మాణ సంస్థ రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ పతాకంపై 1965లో విడుదలైన చిత్రం దేవత. నందమూరి తారక రామారావు, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి కె హేమాంబరధరావు దర్శకత్వం వహించారు. పనిమంతురాలిగా, సలహా ఇవ్వడంలో మంత్రిగా, భోజనం పెట్టడంలో తల్లిగా, అందంలో లక్ష్మిగా, క్షమించడంలో భూమాతగా, ఇల్లాలు ఉత్తమ గుణాలను కలిగి తన బాధ్యతలు నిర్వహిస్తూ అందర్నీ సంతోషపెట్టాలని చెప్పినట్టే మగవారు కూడా కార్యేషు యోగి, కరణేషు దక్షః, రూపే చ కృష్ణః, క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖమిత్రం, షట్కర్మయుక్తః, ఖలు ధర్మనాదః అంటే పనులు చేయడంలో ఒక యోగిలా, కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరిస్తూ, కృష్ణుని వలె ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉంటూ, వండినదాన్ని వంకలు పెట్టకుండా తింటూ, పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించే గుణాన్ని కలిగి సుఖదు

దుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలని నీతిశాస్త్ర బోధ. కాని ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో ఇల్లాలి భావాలను ప్రతిబింబించే విధంగా వీటూరివారు ఈ గీతాన్ని రాశారు. ఘంటసాల మృదుమధురంగా ఆలపించిన ఈ గీతానికి సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి భైరవిరాగంలో స్వరాలు సమకూర్చారు.

1961లో హైదరాబాద్ మూవీస్ పతాకంపై నిర్మించబడిన చిత్రం పెళ్లి కాని పిల్లలు. ఈ చిత్రంలో హరనాథ్, జగ్గయ్య, కాంతారావు, జమున ప్రధాన తారాగణంగా నటించారు. పరుగులు తీసే వయసులో ఉన్న పడుచు అమ్మాయి పాదాల మువ్వలు మదిలో సందడి చేయగా నడుమున కడవను పెట్టుకుని కలహంసలాంటి నడక కలదని, తడబడిన అడుగులతో వడివడిగా నడుస్తున్న ఆ వనితను వర్ణిస్తూ రాధిక, అభిసారిక, దరిచేరవా అంటూ ఆరుద్ర రాసిన ఈ పాటను సంగీత దర్శకులు మాస్టర్ వేణు కళ్యాణిరాగంలో స్వరపరచగా ఘంటసాల ఆలపించారు.

0: కనులతో కలలుగని, కలలతో మరులుగని, మరులు మనసులో స్థిరపడి మనువుగా మారితే సాగే మనుగడకు అర్థం సంసారమని చక్కగా వివరించారు ఆచార్య ఆత్రేయ. ఈ పాటలోని అలతి పదాలు అలరింపజేస్తాయి, ఆలోచింపజేస్తాయి. ప్రశ్న జవాబుల రూపంలో తెలియజేసే ఈ చక్కని పాటను సుమంగలి చిత్రం కోసం ఘంటసాల పీసుశీల అద్భుతంగా ఆలపించారు. సంగీతం కెవి మహదేవన్.
1: కనులు కనులతో కలబడితే

కళ్ళు మూసుకుని పల్లెటూరుని గుర్తు చేసుకుంటే ఆ మట్టివాసన గుబాళింపులు, జోడెద్దుల మెడలో గనగన గంటల మూతలు, కొండలు గుట్టలు ఏటిగట్లు, పచ్చని పొలాలు, పక్షుల కిలకిలలు, పశువుల కాపరుల ఏలపదాలు, చెక్కభజనలు, జానపదుల వంతపాటలు, ఊరి చివర చెరువు మోట్లు, అమాయకపు పలకరింపులు, అరమరికలు లేని అభిమానాలు ఒక్కసారిగా మదిలో మెదులుతాయి. ఆడపెత్తనం చిత్రంలోని ఈ పాట పల్లె మనసును చిత్రీకరించినదే. గానం ఘంటసాల జిక్కీ బృందం, రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

0: el beta.
1: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
2: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యను శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ శుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:58:30. రేపటి కార్యక్రమాల వివరాలు విందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 6:05 క్షేత్రదర్శిని సమాచారంతో కూడిన భక్తి గీతాలు వింటారు. 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన ప్రకృతి వైద్యంలో ఉపవాస చికిత్స. ఈ అంశం గురించి డాక్టర్ మాలతి శ్యామల గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:30 శ్రోతలు వాట్సప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని ప్రసారమవుతుంది. 8:15 శ్రోతలు లేఖలు ఇమెయిల్ ద్వారా కోరిన పాటల కార్యక్రమం జనరంజని వినవచ్చు. 10:00 ఎవర్గ్రీన్ హిట్స్ వింటారు. 11:00 గుర్తుకొస్తున్నాయి. 12:00 చైతన్య స్ఫూర్తి. 1:20 షో టైం. 2:15 శక్తిశీలి. 5:00 ఛాయ్తో హాయ్ కబుర్లు వింటారు. 6:20 సూపర్ హిట్ సాంగ్స్. 6:40 వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:15 ఇది మన చట్టం శీర్షికన పోష్ యాక్ట్ డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. 7:30 పాటతో

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:15 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.